ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 23వ తేదీ మంగళవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్ మీడియం వేవ్ 102 MHz ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలను శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమహేంద్రవరంలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:58 కావస్తుంది. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జయ జయ హే భారతి దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ హరేరామ ఆచార్య. సంగీతం శ్రీ బిఏ నారాయణ.

0: మీరు ఇంతవరకు జయ జయ హే భారతి దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఈస్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. Prime Minister Narendra Modi has said the principle of nation first has been driving force behind India's transformation into a fast-growing, credible and reliable global power. Addressing a summit organized by a private media house in New Delhi, Prime Minister said the country's achievements over the past decade were rooted in trust, stability and a commitment to the larger global good. Referring to his recent participation in the G7 summit,

0: భక్తిరంజని కార్యక్రమాన్ని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమం వింటారు. సంకలనం డాక్టర్ దిగుమతి గోపాలస్వామి, పఠనం కె కామాక్షమ్మ.
1: గాంధీ మహాత్ముడు సంఘంలో దుష్ట ఆచారాలను, దుష్టశక్తులను ఎదుర్కోవడానికి తనకు తానుగా అంతరాత్మలో చిత్తశుద్ధిని చేసుకుని తన తోడి సోదరి సోదరులకు తన అభిప్రాయాలను తెలిపి మానవత్వాన్ని చూపి ఇచ్చిన ఉపదేశాలు, సూక్తులు ఆనాటి కాలానికే కాకుండా నేటి సమాజానికి, ఇక ముందు రాబోయే తరాల వారికి కూడా ఉపయోగకరమైనవి. చిత్తశుద్ధి లేని రాజకీయాలు, శ్రమలేని సంపద, నీతి లేని వ్యాపారం, వివేకం లేని విద్య, ఆత్మదూరమైన ఆనందం, మానవత లేని శాస్త్రం, త్యాగం లేని ఆరాధన మన సమాజంలో ప్రతిదినం జరుగుతున్న పాపకార్యాలు అని గాంధీజీ అన్నారు. ఎరవాడ మందిరంలో ఉన్నప్పుడు గాంధీజీ ఇలా అన్నారు. అశాశ్వతమైన ఈ భౌతిక దేహంలో మనం బందీలమై ఉన్నంతకాలం సంపూర్ణమైన సత్యాన్ని తెలుసుకోవడం దుర్లభం. అది కేవలం చక్షురేంద్రియ సంఘటితమైన భ్రాంతి మాత్రమే. కారణ

0: అద్భుతమైన క్షణభంగురమైన దేహం శాశ్వతమైన సత్యాన్ని ముఖాముఖిగా చూడలేదు. అందువల్లనే ఆఖరి దశగా నమ్మకం మీదనే ఆధారపడవలసి వస్తూ ఉంది. మనం నిత్య కర్మల్లో సత్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఏ విషయాన్ని గురించి అయినా సత్యాన్నే చెప్పు, అబద్ధం చెప్పకు అని చెప్తూ ఉంటాం. అటువంటి సత్యాన్వేషణ అనుకరణ సులభ సాధ్యం కాదు. ఎందువల్లనంటే మానవుడు తన భౌతిక దేహానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఈ దేహం శాశ్వతమైనది కాదని తెలుసుకోలేడు, ప్రయత్నించడానికి కూడా అవకాశం ఇవ్వడు. అందువల్లనే సులభ పద్ధతిని అవలంబించి ఏ కార్యక్రమాన్నైనా ఎవరిని అనుకరించినప్పుడైనా సత్యం కోసం ప్రయత్నించకుండా వారి యొక్క కార్యక్రమాలపై వారిని అనుకరించడం కానీ వారు చెప్పినది చేసినది నమ్మి ఆ నమ్మకం మీదనే అనుకరిస్తూ ఉంటాడు. ఎందువల్లనంటే సులభంగా లభించేది అనుకరణ, సత్యాన్వేషణ కోసం త్యాగం చేయడం కష్టసాధ్యం. ఇది తప్పు. ఎల్లవేళల్లోనూ సర్వసంగ పరిత్యాగం చేసి సంపూర్ణమైన సత్యం కోసం ఈ భౌతిక దేహాన్ని త్యజించి అయినా ఇతరమైన భ్రాంతిని విడనాడమని చెప్పారు. మహాత్మాగాంధీ 1921 మార్చి 6వ తేదీన యంగ్ ఇండియాలో ఈ విధంగా రాశారు. మన నాగరికత, మన సంస్కృతి, మన స్వాతంత్ర్యం, మన కోరికలను అధికం చేసుకోవడంలోనూ, స్వలాభం కోసం ఇష్టప్రకారంగా నడుచుకోవడంలోనూ కాక మన కోరికలను తగ్గించుకోవడంలోనూ వైరాగ్యంలోనూ ఆధారపడి ఉన్నది అని. సర్వసాధారణంగా ప్రతి వ్యక్తికి కోరికలుంటాయి. ఆ కోరికలను తీర్చుకుని లాభం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక కోరిక నెరవేరగానే మరొక కోరిక తలపెడతాడు. ఈ విధంగా కోరికలను పెంచుకుని ఏది లాభసాటిగా ఉంటుందో దాన్నే తలుచుకుని ఆ లాభాన్ని పొందడానికి ఏ విధంగానైనా నీతి నియమాలను విడనాడి తనకు తోచిన రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇటువంటి కార్యాల వల్ల మన నాగరికతకు తలవంపు, మన సంస్కృతికి గొప్ప దెబ్బ, మన స్వాతంత్ర్యానికి ఎనలేని కష్టాలు తెచ్చిపెడతాయి. అందుకు ప్రతీకారంగా సరి అయిన మార్గం వైరాగ్యం. దానివల్ల మన కోరికలు అరికట్టబడతాయి. అటువంటి నడవడిక చేతనే మన నాగరికత, సంస్కృతి, స్వాతంత్ర్యం ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతాయి. మహాత్మాగాంధీ చెప్పిన మాటలు కేవలం ఇతరులకు ఉపదేశాలే కాదు, ప్రతి మాట తను ఆచరించి అనుభవం ద్వారా వాటి మంచి చెడ్డలు తప్పొప్పులు నిర్ధారించిన పిమ్మట చెప్పిన నిత్య సత్యాలు.
1: చింతన కార్యక్రమాన్ని విన్నారు. ఈనాటి ప్రసారంలో 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో జానపద సాహిత్యం, సంస్కృతి అన్న అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగాన్ని వింటారు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కలుపు మందులు వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరణ వింటారు.
1: పంటల సాగులో దిగుబడిని ప్రభావితం

పర్వతం చేసేటటువంటి అంశాల్లో పురుగు పుట్ర ఒకటైతే రెండోది కలుపు. ఈ కలుపుని సరైన సమయంలో సరైన పద్ధతిలో నిర్మూలించకపోతే నియంత్రించకపోతే మనకి ఒకవైపు పోషకాల మీద పోటీ అవుతుంది, మరొక వైపు తడి మీద కూడా పోటీ అవుతుంది. మనకి ఈసారి ఎల్లినో అని అదని ఇదని వానలు సరిగ్గా పడతాయో పడవో అనేటువంటి అనుమానం కూడా ఉంది. మరి అలాంటప్పుడు మనం వేసినటువంటి పంటకి మరొక మొక్కలు పోటీ అయిందనుకోండి, మనకి తడి కష్టమవుతుంది. వాన నీరు నేలలో నిలవుంటుంది, ఆ నిలవున్నటువంటి నీటిని మన మొక్కలకే వాడుకోవాలి. వేరే మొక్కలు దాన్ని పీల్చేసుకుంటే మన పంట ఏం కావాలా? అందుకని కలుపు నియంత్రణ మీద శ్రద్ధ పెట్టాల్సిందే. కాకపోతే ఈ కలుపు నియంత్రణలో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అందుకనే మనము ముఖ్యంగా ఈ మామూలు పంటల్లో కలుపు నియంత్రణకు ఏదైనా రసాయనాలు వాడుతున్నట్లయితే కూడా రసాయనాలకు సంబంధించి కూడా కొంత అవగాహన పెట్టుకోవాలి. ఉదాహరణకు చాలా పంటల్లో మనము కలుపు రాకముందే మనం ఈరోజు పంట విత్తనం వేసామనుకోండి, ఈరోజు నుంచి 2 రోజుల లోపు కొన్ని రకాలైనటువంటి రసాయనాలను వాడతాం, కలుపు రసాయనాలని. ఈ రసాయనాలు వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేలలో తేమ ఉండాలి, అదొకటి. అలాగే ఇలా మనము కలుపు మొలకెత్తక ముందే మనము రసాయనాలు వాడుతున్నట్లయితే మనం ముందుకు నడుచుకుంటూ కలుపు రసాయనం పిచికారీ చేయకూడదు, నేల మీద వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చేయాలి. ఎందుకంటే ఈ రసాయనము ఈ తడి నేల మీద పొరలాగా ఏర్పడితే అప్పుడు కలుపు మొలకెత్తకుండా చచ్చిపోద్ది. అదే మనం ముందుకు నడుచుకుంటూ మందు మీద నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడక్కడ మన అడుగులు పడతాయి కదా, ఆ అడుగుల దగ్గర ఈ రసాయనం పోతుంది, అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కలుపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి ముఖ్యంగా మనం జాగ్రత్త పడాలి. సరే, బాగానే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళుంటుంది, కొండలుంటాయి, ఆ వాళ్ళలోనే కొంతమంది పంటలు వేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం కలుపు రసాయనం కొట్టామనుకోండి, మరి వాన పడిందనుకోండి, ఈ కలుపు రసాయనం అంతా కూడా వానలో కలిసిపోయి కిందకి వెళ్ళిపోతుంది. అందుకనే సాధ్యమైనంత వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వ్యవసాయమే చేస్తారు, అనుమానం ఏమి లేదు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఇలా వాడుతున్నారు. ఇంకొక సమస్య ఏందో తెలుసా? ఇలా నీళ్ళల్లో కలిసి వాన నీళ్ళలో కలిసి కిందకి వెళ్ళిపోయినటువంటి ఈ కలుపు రసాయనము కింద మరి పల్లంలో ఉన్నటువంటి పంట మీద అంతా పడుతుంది. ఎక్కువగా రసాయన ప్రభావం ఎక్కువైపోతే పంటకు కూడా దెబ్బ. ఇది ఒకటి మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే కలుపు వచ్చిన తర్వాత మందు కొట్టేటట్లయితే ఆ కలుపు మొక్కలు 2 లేదా 3 ఆకుల దశలోనే మనం మందులు కొడితే సమర్థవంతంగా నియంత్రించడానికి వీలవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఇదొకటి మనం మనసులో పెట్టుకోవాలి. ఇంకొకటి, కలుపు తగ్గాలి, తక్కువ ఉండాలి అంటే తెచ్చుకున్నటువంటి విత్తనమే మంచి విత్తనం తెచ్చుకోవాలి. కొద్దిగా దాంట్లో కలుపు విత్తనాలు చెత్త చెదారం అంతా ఉందనుకోండి, మన విత్తనంతో పాటు ఇంకొంత కలుపు పెరుగుతుంది. కాబట్టి ఇదొకటి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. సరే, అసలు కలుపు రసాయనం కొట్టకుండా కలుపు రాకుండా చేసుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి మనం పంట వేస్తాం, పంట వేసినప్పుడు పండ్ల తోటల్లో చెట్టుకు మధ్యలో మనం ఎండిన ఆకులు కానీ లేకపోతే చెరుకు పిప్పి కానీ ఇలాంటిది ఏదైనా పరిచయం అనుకోండి, కింద నుంచి కలుపు రాకుండా కాపాడుకోవడానికి, అంతేకాకుండా మరి వానలు తక్కువైనా నేలలో ఉన్నటువంటి తడి ఆవిరి కాకుండా కూడా మనకు ఉపయోగపడుతుంది. లేదా మనం అంతర పంటలు వేసుకోవచ్చు. అంతర పంటలు వేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మొక్కజొన్న వేసాం, మొక్కజొన్న మధ్యలో ఈ ఖాళీ భూమి అంతా కూడా మొత్తం నింపేటట్టుగా పెసర మినుము అలసందలు ఇలాంటి పంట వేసామనుకోండి, కిందంతా కూడా అసలు కప్పేస్తుంది కాబట్టి నేలని, కింద నుంచి కలుపు రాలేదు. దానివల్ల 2 రకాల ప్రయోజనాలు, ఒకటి కలుపు రాలేదు, రెండోది ఉన్నటువంటి తేమ మనకు ఉపయోగపడే పంటకు వస్తుంది, దీనివల్ల రైతుకు ప్రయోజనం. ఇది మనం గమనించుకోవాలి. ఇక మనము ఈ కలుపు నియంత్రణ సంబంధించి రసాయనాలు వాడేటప్పుడు మటుకు ఎట్లా పడితే అట్లా మనము వాడకూడదు, ప్రమాదకరమే. రసాయనాలు ప్రమాదకరం కాబట్టి మనము జాగ్రత్తగా వాడాలా, ఏ పంటకి ఏదో అదే వాడాలా. ఉదాహరణకి అంతర పంటలు ఉన్నటువంటి పంటలు ఉంటాయి, కొన్ని ఏమనో మామూలుగా గడ్డి జాతి పంటలు ఉంటాయి, దాని మధ్యలో ఏమనో వెడల్పాటి ఆకులు ఉన్నటువంటి అంతర పంటలు ఉంటాయి. మరి వాటికి ఏ కలుపు మందు పడితే కలుపు మందు వేస్తే పంటలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇదొకటి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి, కలుపు రసాయనాలు వాడేటప్పుడు మామూలుగా కొట్టినటువంటి మందు గుండ్రంగా పడేటటువంటి నాజులను వాడకూడదు. వీటికి ప్రత్యేకంగా మనకి ఫ్లాట్ జెట్ నాజులని ఇది మనము వాడుకుంటే అప్పుడు

0: కష్టం లేకుండా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మనకి ఖాళీ ప్రదేశంలోనే మందు పడేట్టుగా, ఎంతవరకు పడాలో మందు అంతవరకే పడేట్టుగా ఉపయోగపడేట్టుగా నాజుల్ని మెన్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మనం కలుపు నియంత్రణ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. కాకపోతే మనం వరి సాగులో ముఖ్యంగా సరాసరి విత్తనం వేసేటట్టు వరిలో కలుపు కాస్త ఎక్కువే వస్తుంది. అలాంటి చోట కోనో వీడరు, పవర్ వీడర్ వాడుకొని వరుసల మధ్యలో కనుక మనం నడుపుకుంటూ వెళ్ళినట్లయితే ఆ కలుపు అంతా కూడా భూమిలో కలిసిపోయి కుళ్ళిపోయి తర్వాత సేంద్రియ పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనము మొదట్లో కానీ తర్వాత 20-25 రోజులకు ఒకసారి కోనో వీడర్ని మనము నడిపించటము, అలాగే ఇంకా వీలైతే మనం చేతి కలుపుని తీయించుకోవటము, ఇట్లాంటివి కూడా మనం చేసుకొని కలుపు నియంత్రణ చేసుకోవచ్చు. ఇలా కలుపు నియంత్రణ అనేది మన శ్రద్ధ పెట్టి అనవసరంగా కలుపు రసాయనాలు వాడకుండా కొన్ని ముందు జాగ్రత్త చర్యలతోటి చిన్న చిన్న చిట్కాలతోటి మనం కలుపు నియంత్రణ చేసుకోవాలి.
1: మీరింతవరకు కలుపు మందులు వాడుకలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరణ విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం వారు అందించిన వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన ఏమీ లేదు. అలాగే ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ఈరోజు నుండి రాగల 4 రోజుల వరకు ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈనాటి ప్రసారంలో సాయంత్రం 7:15 పల్లెసీమల కార్యక్రమంలో చెరుకు బాల్యదశలో ఆశించే చీడపీడల సమగ్ర యాజమాన్యం, ముందు జాగ్రత్తలు అన్న అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి భవాని గారి ప్రసంగాన్ని వింటారు. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. పద్మా అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనుంది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి

0: బాలసుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్ డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్ లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమృత్ పథకం కింద 2,78 లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: కృష్ణా యూనివర్సిటీ దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చింది కదా, 10,90,000. ఇక్కడ ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుకి ఆ రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద, తడిదంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడిదంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో

0: ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. भारतस्य द्रुतगत्या वर्धमानस्य विश्वसनीय वैश्विक शक्तिरूपेण परिवर्तनस्य प्रेरक शक्तिः राष्ट्रप्रथमस्य सिद्धान्तः एव अस्तीति प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तम्. नवदिल्ल्याम् एकेन निज वार्तावाहिन्या आयोजिते सम्मेलने सम्बोधयन् प्रधानमन्त्री श्रीमोदी अवदत् यत् विगत दशके देशस्य उपलब्धयः विश्वासे स्थिरतायां, बृहत्तर वैश्विककल्याणाय प्रतिबद्धतायां च निहिताः सन्ति.
3: भारत जो कर रहा है वो आने वाले 1000 वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
2: सम्प्रति G7 शिखर सम्मेलने स्वस्य सहभागितायाः उल्लेखं कुर्वन् सः अवदत् यत् राष्ट्रियहितं सर्वोपरि स्थापयितुं भारतस्य अविचल प्रतिबद्धतां वैश्विकनेतारः स्वीकृतवन्तः. सर्वकारस्य 12 वर्षाणां

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈనాటి ప్రసారంలో 7:15 ఉదయసమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట శీర్షికన శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి, యలవర్తి నాయుడమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అదే కార్యక్రమంలో జానపద సాహిత్యం సంస్కృతి అన్న అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగాన్ని వింటారు. అలాగే భక్తి సంగీతం వింటారు. గానం శ్రీమతి డాక్టర్ వి వెంకటరాణి, శ్రీమతి వి జయలక్ష్మి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, వయలిన్ శ్రీ మావుడూరు సూర్యనారాయణ శర్మ. అలాగే పుష్పాంజలి సమాచారవాణి మొదలగు అంశాలు కూడా ఉంటాయి. 8:30 బి శ్రీనాథ్ రెడ్డి గారిచే వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. ఎనిమిది గంటల 35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బిఏ నారాయణ గారి గానం వింటారు. వయలిన్ శ్రీమతి మంతా శ్రీరమ్య, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. 9:00 పాటల పలికి ఫోన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఉంది. 10 గంటలకు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఆ కార్యక్రమం అనంతరం పాటలు పలికి ఫోన్ లైవ్ తిరిగి కొనసాగుతుంది. 11 గంటలకు మధురిమ శీర్షికన పాద తెలుగు సినిమా పాటలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు సంధ్యారాగం శీర్షికన ఆచార్య కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1 గంట 33 నిమిషాలకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కలర్స్ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు. 2 గంటల 31 నిమిషాలకు రంగస్థలిలో శ్రీ ఇళ్ల సూర్యనారాయణరావు గారిచే రామాయణంలో ఆంజనేయుని పాత్ర నాటకం వింటారు. హార్మోనియం శ్రీ అల్లు సింహాచలం. 5 గంటలకు యువవాణి, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 6 గంటల 10 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలో. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం వింటారు. గానం శ్రీమతి టి సౌమ్య. అలాగే ఫిట్నెస్ మంత్ర వికాసం మొదలగు అంశాలు కూడా ఉంటాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమల కార్యక్రమంలో చెరుకు బాల్యదశలో ఆశించే చీడపీడల సమగ్ర యాజమాన్యం ముందు జాగ్రత్తలు అన్న అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి భవానీ గారి ప్రసంగాన్ని వింటారు. అలానే కోనసీమ జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని సిహెచ్ కమలారాణి గారు మనకి వివరిస్తారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణలో. 10 గంటలకు హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 11 గంటల 10 నిమిషాలకు రేపటి ప్రసార విశేషాలు వాతావరణ సమాచారం వింటారు. ఇవి ఈనాటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన నమ్మదగిన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో పేలుళ్లలో 12 భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఈరోజు తలపడుతుంది. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అన్న సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.
2: ఫ్యూచర్ లిఖనే వాలా హై ఔర్ యహీ దునియా కి

0: ये सबसे बड़ी भारत की गारंटी है। भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है।
1: ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్కున్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని, ఈ తత్వమే దేశ విధానాలను అభివృద్ధి ఎజెండాను రూపొందిస్తూ కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలం గురించి ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణం స్ఫూర్తిని స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ఇది ఒక పెద్ద నియో మిడిల్ క్లాస్ ఆవిర్భావానికి దారితీస్తుందని, ఆర్థిక కార్యకలాపాలు పెంచిందని మోదీ చెప్పారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు, పన్ను సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలను దహరిస్తూ పేదలు మధ్యతరగతి ప్రజలను సాధికారత కల్పించడం కీలక ప్రాధాన్యతగా కొనసాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. స్వామి ఫండ్ వంటి ప్రాజెక్టులు నిలిచిపోయిన వేలాది గృహాల నిర్మాణం పూర్తి చేయడానికి వీలు కల్పించాయని, డిజిటల్ గవర్నెన్స్, సరళీకృత పన్ను పరిపాలనా వ్యవస్థల మీద రూపొందించి నిబంధనల భారం తగ్గించి పారదర్శకతను పెంచిందని మోదీ చెప్పారు. భారత్లో పెరుగుతున్న మౌలిక సదుపాయాల నెట్వర్క్ గురించి ప్రస్తావిస్తూ మెట్రో వ్యవస్థలు ఇప్పుడు ప్రతిరోజు 1 కోటి మందికి పైగా ప్రయాణికులకు సేవలు అందిస్తాయని, వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లతో పాటు విస్తరించిన రహదారులు, విమానాశ్రయాలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరిచాయని ప్రధానమంత్రి చెప్పారు. జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరలో లభించే మందులు, వృద్ధులకు విస్తరించిన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూతో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణలో సాధించిన ప్రగతితో పాటు ద్వైపాక్షికంగా సంబంధాలపైన కీలక అంశాల్లో ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా ఈ ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. స్థిరమైన నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక సంబంధాలు ఇరుపక్షాల మధ్య నమ్మకాన్ని, మెరుగైన అవగాహనని పెంపొందించడానికి దోహదపడతాయని అజిత్ దోవల్ ప్రత్యేకంగా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవలి పరిణామాలను ఇరుపక్షాలు సమీక్షించాయని కూడా ఆయన తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ కర్మాగారంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోరమైన పేలుడు ప్రమాదంలో 12 మంది భారతీయ పౌరులు మరణించినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ రాయబార కార్యాలయం మృతుల కుటుంబాలకు తన గాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి ఖతార్ అధికారులు తగిన వైద్య చికిత్స అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారతీయులతో సహా ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం, పలువురు గాయపడడం పట్ల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని, బాధితుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలియజేశారు. ఖతార్లోనే అతిపెద్దదైన ఈ గ్యాస్ కర్మాగారంలో సాంకేతిక లోపం కారణంగా జరిగిన పేలుళ్లలో 13 మంది మరణించగా 66 మంది గాయపడ్డారు. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ జోన్లోని ప్రధాన లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప ఎలాంటి విధ్వంసకర లేదా శత్రు చర్య కాదని ఖతార్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. రాస్ లఫాన్ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రేవు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి కేంద్రం కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలో దీనిపై ఇరాన్ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉదంతంలో పోలీసులు నిన్న రాత్రి 6గురిపై కేసు నమోదు చేసి వారిలో 4గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా

సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు 2 బాధ్యులపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికి 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పేలుళ్లలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో మనం ముందుగా నేటి మాట విందాం. అందులో మొదటిగా విద్యావేత్త, న్యాయవాది, ప్రముఖ రాజకీయ నేత అయిన డాక్టర్

0: శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు 1901 జూలై 6వ తేదీన కలకత్తాలో జన్మించారు. చిన్నప్పటి నుండే చదువులో ప్రతిభ కనబర్చిన ముఖర్జీ గారు న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి అతిపిన్న వయస్కుడైన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. భారత స్వాతంత్ర్యానికి ముందు 1941-42వ సంవత్సరాలలో బెంగాల్ ప్రావిన్స్కు ఆర్థిక మంత్రిగా పదవిని చేపట్టారు. స్వాతంత్ర్యానికి అనంతరం పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో దేశపు తొలి పరిశ్రమల మరియు సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. స్వతంత్ర భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేయడంలో వారు కీలక పాత్ర పోషించారు. 1951 అక్టోబర్ 21వ తేదీన భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించి భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దేశ సమైక్యత, జాతీయ ఏకత్వం, ప్రజాసేవ వంటి విలువలకు అత్యంత ప్రాముఖ్యత వహించారు. 1953 జూన్ 23వ తేదీన జమ్మూ కాశ్మీర్లో వారు మరణించారు. దేశాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన అంకిత భావం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు మరొక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం. భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ప్రముఖ శాస్త్రవేత్త, రసాయన ఇంజనీర్ అయిన డాక్టర్ యలవత్తి నాయుడమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. డాక్టర్ యలవత్తి నాయుడమ్మ గారు 1922 సెప్టెంబర్ 10న ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా యలవర్రు గ్రామంలో జన్మించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో విద్యను అభ్యసించిన అనంతరం లెదర్ టెక్నాలజీ, తోలు సాంకేతిక శాస్త్రంలో ప్రత్యేక శిక్షణ పొందారు. చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎల్ఆర్ఐ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో విశిష్టమైనది. డాక్టర్ నాయుడమ్మ గారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించి భారతదేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కొత్త దిశను చూపించారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా కూడా సేవలందించారు. ఐక్యరాజ్యసమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. నాయుడమ్మ గారు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. చెన్నైలోని శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి రాజలక్ష్మి అవార్డును నాయుడమ్మ గారికి ప్రదానం చేయడం జరిగింది. అలాగే భారతదేశ ప్రభుత్వం వారి సేవలకు గుర్తింపుగా 1971లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1985 జూన్ 23న ఒక విమాన ఘటనలో వారు మృతి చెందారు. గ్రామం నుండి ప్రపంచ స్థాయికి ఎదిగి భారత శాస్త్ర పరిశోధన రంగానికి విశేష కీర్తిని తీసుకువచ్చిన డాక్టర్ యలవత్తి నాయుడమ్మ గారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. నేటి మాట విన్నారు శ్రోతలు, ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద సాహిత్యం, సంస్కృతి అన్న అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగాన్ని వింటారు.
1: జానపద సాహిత్యం, సంస్కృతి. జనపదంలో ఉండేవారు జానపదులు. జనపదం అంటే పల్లెటూరిగా భావించేవారు ఒకప్పుడు. ఈ జానపదులకు సంబంధించిన సమస్త విషయాలు కలిసి జానపద విజ్ఞానం అవుతుంది. ఇంగ్లీష్లో దీన్నే ఫోక్లోర్ అంటారు. సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులైనా, గిరిజనులైనా, గ్రామీణులైనా, నగరవాసులైనా జానపదులే అవుతారని చెప్పవచ్చు అని ఆర్ఎస్ సుందరం గారు

ఆంధ్రుల జానపద విజ్ఞానంలో నిర్వచించారు. ఈ నిర్వచనమే నేడు అందరూ అంగీకరించినటువంటిది. జానపదులంటే ఒకే రకమైన భావజాలం, అలవాట్లు, సంప్రదాయాలు కలిగినవారు కదా. వారు రచించిన సాహిత్యమే జానపద సాహిత్యం. అయితే జానపద సాహిత్యము అనగానే మౌఖిక సాహిత్యంగానే చాలామంది గుర్తిస్తారు. కానీ సాంకేతికత అభివృద్ధి చెందిన పిమ్మట ఆధునిక సాంకేతిక జానపద విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఆనాటి మౌఖికత స్థానంలో నేడు లిఖితపూర్వకంగా రికార్డ్ చేసే స్థితిలోనూ చదువుకున్నవారు కూడా జానపద సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే జానపద యాస, జానపద భాష, జానపద బాణి వాళ్ళు గ్రహిస్తున్నారు. జానపద సాహిత్యంలో కూడా పరిణామక్రమాన్ని అందువల్లే మనం గుర్తించగలం.

సాంకేతిక జానపద విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. ఆనాటి మౌఖికత్వ స్థానంలో నేడు లిఖితపూర్వకంగా రికార్డ్ చేసే స్థితిలోనూ చదువుకున్నవారు కూడా జానపద సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే జానపద యాస, జానపద భాష, జానపద బాణి వాళ్లు గ్రహిస్తున్నారు. జానపద సాహిత్యంలో కూడా పరిణామక్రమాన్ని అందువల్లే మనం గుర్తించగలం. ముఖ్యంగా వాడుక భాషలో ఉంటుంది. పూర్వం కేవలం ఆసుకవిత్వంగా మాత్రమే మనకి కనిపించేది. నండూరు సుబ్బారావు గారి ఎంకిపాటల నుండి జానపద సాహిత్యం లిఖిత స్థాయిని కూడా అందుకుందని చెప్పవచ్చు. జానపద విజ్ఞానం సంస్కృతిలో ఒక భాగం. తెలుగువారి సంస్కృతిలోని ప్రత్యేకతను ప్రతిబింబించేదే జానపదం. ఆదిమ మానవుని నుంచి నేటి నాగరిక మానవుని వరకు ఆయా కాలాల్లో మనిషి తన అభివృద్ధి కోసం చేసిన కృషి సంస్కృతి. మానవుని సంస్కారపూరితమైన కృతి సంస్కృతి. అందుకనే సంస్కరించబడేది సంస్కృతి అని చెప్తారు. ఈ సంస్కృతిలో జానపదులు జీవనానికి సంబంధించిన గేయాలు, కథలు, సామెతలు, భాష, నమ్మకాలు, దుస్తులు, ఆటలు, వంట, వైద్యం, కళలు అన్ని భాగాలే. జానపద విజ్ఞానంలో ఒక భాగం జానపద సాహిత్యం. జానపదులు అంటే అనుభవజ్ఞులు. అనుభవ జ్ఞానం కోసం జానపద విజ్ఞానం అధ్యయనం, తద్వారా సాంస్కృతిక పరిణామం గుర్తించగలం. జానపద సాహిత్యంలో ప్రధానంగా రెండు భాగాలు, మౌఖిక జానపద సాహిత్యం, రెండోది సాంకేతికాభివృద్ధి అనంతర జానపద సాహిత్యం. జానపద సాహిత్యం లక్షణాలు గాని మనం గమనిస్తే మొట్టమొదటి మౌఖిక ప్రచారం గలది. లిఖితం చేయబడదు, ఒకరి నుండి మరొకరికి ప్రసరిస్తుంది. అందువల్లనే లిపిలేని అనాగరిక భాషలలో కూడా జానపద సాహిత్యం కనిపిస్తుంది. ఈ లక్షణం సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత మారిందనే చెప్పాలి. ఈనాడు జానపద పాటలు చాలా ఎక్కువగా రికార్డ్ చేయబడి యూట్యూబుల్లో మనకి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇక రెండో లక్షణం శ్రుతప్రాయం. ఇది వినడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే పాఠకుడిగా కన్నా శ్రోతగానే ఎక్కువ ఆస్వాదించగలం. ఇవి లయబద్ధంగా ఉండటం వల్ల, ఆసక్తికరమైన కథనాల వలన తొందరగా ప్రజల మనసుల్లో ముద్రింపబడతాయి. ఇక తర్వాత లక్షణం కర్తృత్వం తెలియకపోవటం. జానపద సాహిత్యం ఎవరు రచించారు అంటే కర్త ఎవరో స్పష్టంగా చెప్పలేం. పనిపాటలు చేస్తున్నప్పుడు, మతాచారాలప్పుడు, ప్రత్యేక సన్నివేశాల్లో ఆసువుగా చెప్పటంలో ఇవి వ్యాప్తి చెందుతాయి. ఒకరు ఒక వాక్యం చెప్తే మరొకరు మరొక వాక్యం చెబుతుంటారు. ఒక్కోసారి అనేక మంది రచించింది కూడా కావచ్చు. ఒక తరం నుండి మరొక తరానికి వెళ్ళినప్పుడు, ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళినప్పుడు అనేక పదాలు, అనేక భావాలు కూడా అందులో మారవచ్చు. అయితే ఈ లక్షణం కూడా సాంకేతిక జానపదంలో మార్పు చెందింది. ఈరోజు జానపద పాటలు అని వస్తున్న వాటిలో రచన ఎవరు, గానం ఎవరో సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. తర్వాత లక్షణం అశాస్త్రీయత. శిష్ట సాహిత్యానికి ఉండే శాస్త్రీయత దీనికి ఉండదు. అలంకార శాస్త్ర నియమాలు కానీ, యతి మొదలైన నియమాలు కానీ, శైలీశాస్త్ర నియమాలు కానీ జానపద సాహిత్యానికి ఉండదు. అసంకల్పితంగా కొన్ని ప్రాసలు అవి సహజంగా ఉంటాయి, అకృతక శైలిగా గుర్తించారు. ఎక్కువ మంది తమ స్పందనని తెలియజేసే అవకాశం అందువల్లనే ఉంటుంది. అలాగే స్థలకాలాల గుర్తింపు లేదు. జానపద సాహిత్యంలో అంశాలు సార్వజనీకంగా, సార్వకాలికంగా ఉంటాయి. జానపద సాహిత్యాన్ని సృష్టించే వ్యక్తి సామాన్యుడు. అందువల్లే సాధారణంగా ధనికవర్గ సంస్కృతి కాకుండా తన చుట్టూ ఉండే సామాజిక సామాన్య జీవన చిత్రాన్ని మాత్రమే సృష్టిస్తాడు. ఈ సాహిత్యంలో సామాన్యుల అనుభవాలు, ఆశలు, నమ్మకాలు మాత్రమే మనం గుర్తించగలం. ఇక జానపద సాహిత్యాన్ని మొత్తం మూడు భాగాలుగా విభజించవచ్చు. గేయం లేదా కవిత్వం, వచన రచన, నాటకాలు. ఈ మూడింట్లో జానపదం అనగానే గుర్తుకు వచ్చేది మొట్టమొదటి జానపద గేయమే. జానపద కవిత్వం అంతా సుమారుగా గేయం లేదా పాట రూపంలోనే ఉంటుంది. జానపద కవిత్వాన్ని మరలా జానపద గేయం, జానపద కథా గేయం అని రెండు రకాలుగా చెప్పొచ్చు. గేయాలలో కూడా కొన్ని కథావస్తువులు కలిగి ఉంటాయి, కొన్ని కథ లేకుండా ఉంటాయి. అంటే కేవలం అనుభూతులు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. వచన రచనలో కథలు, ఐతిహ్యాలు, పురాణాలు ఉంటాయి. రమణీయార్థక ప్రతిపాదక శబ్ద కావ్యం అనే నిర్వచనాన్ని బట్టి సామెతలు, పొడుపు కథలు కూడా సాహిత్యంలో భాగంగానే గ్రహింపవచ్చు. అవి కూడా అనుభవం నుంచే వస్తాయి. సామెతలు, పొడుపు కథలు మన సంస్కృతితో ముడిపడి ఉంటాయి. వాటి ద్వారా కూడా మన సంస్కృతి సుస్పష్టమవుతుంది. ఇక జానపద గేయాల గురించి చూస్తే ఇవి మౌఖిక ప్రచారంలోనే ఎప్పటినుంచో ఉన్నాయి. నన్నెచోండి కాలం నుంచి పాటలు ఉండేవని మనం చెప్పవచ్చు. ఆయన సబరకామిని మల్లికార్జున పాటలు పాడుతూ రోకల్తో దంచుతుండడం నన్నెచోడు కంటబడిందంటారు. నన్నెచోడు కుమార సంభవంలో పేర్కొన్న అంకమాలికలు, గౌడగీతులు, ఆరతులు, జానపద గేయాలు, ఉయ్యాల పాటలు కూడా నన్నెచోడు పేర్కొన్నారు. అలాగే పాల్కురికి సోమనాథుడు కూడా పదములు, తుమ్మిద పదములు, ప్రభాత పదములు, పర్వత పదములు, ఆనంద పదములు, శంకర పదములు, నివాళి పదములు, వెన్నెల పదములు అంటూ జానపద గేయాల గురించి ప్రస్తావించడం కనబడుతుంది. జానపద గేయాల్లో సాధారణంగా సామాన్యుడి జీవన పద్ధతులు, ఆత్మాశ్రయ లక్షణం, కుటుంబ బంధాలు కనిపిస్తాయి. దీంట్లో శ్రామిక గేయాలు, పారమార్థిక గేయాలు, కుటుంబ గేయాలు అని మరల మూడు రకాలు మనం గుర్తించగలం. కుటుంబ సంస్కృతిని నేర్పడానికి కూడా ఈ కుటుంబ పాటలు చాలా ఉపయోగపడేవి. లేవే సీతమ్మ, లేవే బంగారు.

అమ్మాలే చీని నాధుని వేగాలే పవమ్మా, కాకులన్నీ లేచి కావు కావు మనియే, దూడలన్నీ లేచి చెంగు చెంగు మనియే, కోడి ఎప్పుడో లేచి కూసి పారిపోయే, లేవే సీతమ్మ లేవే బంగారు బొమ్మ, లేచి నీ నాధుని వేగాలే పవమ్మా. ఇలాగ ఈ పాటలో తెలుగువారి కుటుంబ మర్యాద మాత్రమే కాదు, సమయపాలన, విధి విధానాలు, కుటుంబ ప్రాముఖ్యత కూడా మనకి తెలుస్తుంది. సంస్కారం చిన్నప్పటి నుంచే నేర్పడం మనకు సుస్పష్టమవుతుంది. అలాగే పుట్టిల్లు అంటే స్త్రీకి ఎనలైన అభిమానం కదండి. ఇవన్నీ స్త్రీల పాటలు. పుట్టింటికి వెళ్ళడం అంటే అత్యంత ఆనందదాయకమైన విషయం. కాశీదా కెడదామంటే కదలవే కాళ్ళు, ఢిల్లీకి వెడదామంటే తిరగదే మనసు, నారాచ పుట్టింటికెడదాము అంటే నా కాళ్ళు పన్నెన్న రథములై నడచు, నా చేతులు ఇయ్యాల చేరులయ్యూగు అని స్త్రీల యొక్క పుట్టింటి మీద ఉండే వాళ్ళ కాంక్షను తెలియజెప్తారు. అంటే ఇలాంటి వాటి వలన వాళ్ళ పుట్టింటి ఆశని కాపాడాలి అనే విషయం తెలియకుండానే తెలుస్తుంది. ఇంకా బిడ్డకు పాలు పోసేటప్పటి నుంచి నిద్రపుచ్చే వరకు అనేక పాటలు అసంకల్పితంగా వాళ్ళు పాడుతూనే ఉంటారంటే సహజ కవులు స్త్రీలు. జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం, గుర్రం తిన్నా, గుగ్గుళ్ళ జీర్ణం, ఏనుగు తిన్నా, వెలగపండు జీర్ణం, భీముడు తిన్నా, పిండి వంట జీర్ణం, మా అబ్బాయి తిన్నవన్నీ జీర్ణం. ఇంకా పిల్లలంటే స్త్రీలకు ఉండేటటువంటి అభిమానం ఇంత అంతా కాదు. చిన్నినా అబ్బాయి చిరునవ్వు జూచి, చంద్రుడు కలతతో చిన్నబోయే, చిన్నినా అబ్బాయి పలుకులు విని, సిగ్గుతో చిలుకలు పలుకులే మానే, చిన్నినా అబ్బాయి నడకలు చూచి, వెతలతో హంసలు నడకలే మానే, చిన్నిమా అబ్బాయి ఆటలు చూసి, దిగులుతో నెమలులు ఆటలే మానే. పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో చెప్పడానికి ఒక్క పాట చాలు. భాగవతంలో కూడా పుత్రుడు నేర్చిన నేరకున్న జనకులు పోషింతురు ఎల్లప్పుడున్నంటాడు. పిల్లవాడంటే తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రేమని ఇక్కడ తెలియకుండానే తెలియజెప్పారు. ఆటలు ఆడుకునేటప్పుడు కూడా ఎన్నో పాటలు, కాళ్ళగజ్జ కంకాలమ్మ వేగు చిక్క వెలగ మొగ్గ మొగ్గ కాదు, మోదుగు నీరు నీరు కాదు, నిమ్మలవాయ అంటూ పాటలు పాడడం సరదాగా కూడా ఉంటుంది. కొండ మీది కొక్కిరాయి కాలు విరిగి దానికేం మందు, వెల్లుల్లి గడ్డ నూనెమ్మ మందు, నూటక్క ధార అంటూ పిల్లలు తిరుగుతూ ఆడుకునే పాట. ఇలాగా బాలగేయాలు కూడా జానపదంలో నేటికి కూడా ఇంటింటా వినబడ్డమే కాక యూట్యూబుల్లో కూడా కనపడుతున్నాయి. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టింది, వీటికి నిజానికి ఎవరు రాశారు అంటే మనం ఎవరని చెప్పలేం. కానీ ఆ పాటలన్నీ కూడా ప్రజల మనసుల్లో హత్తుకున్నాయి. ఇక అప్పగింతల పాటలు, మంగళహారతి పాటలు ఇవన్నీ కూడా స్త్రీల పాటలే. ఇక శ్రామిక గేయాల్లో వ్యవసాయ పనులు, వృత్తి పనులు చేసేటప్పుడు కలిగే అలసట మర్చిపోవడానికి పాట పాడడానికి ప్రత్యేకంగా ఒకరు ఉంటారు. నేటికి కూడా మనం చూస్తే టైలర్ షాపుల్లో కానీ, ఆటో వాళ్ళ దగ్గర కానీ ఎఫ్ఎం పెట్టుకుని ఖచ్చితంగా పాటలన్నీ వింటూనే ఉంటారు వాళ్ళ అలసట మర్చిపోవడం కోసం. పాటకుండే గొప్పతనం అది. వారు అన్న పదం మిగిలిన వాళ్ళు అంటూ ఉంటారు. అసలు పూర్వమైతే పాట పాడేవాని ప్రత్యేకంగా వాళ్ళు కూలి ఇచ్చి పెట్టుకునేవారు. పారమార్థిక గేయాల్లో బిచ్చం అడిగేటప్పుడు వయసు అడిగిన వారు, భజన పాటలు, తాత్విక పాటలు, మార్మిక పాటలు, ఇలాగ అనేక పాటలు మనకు కనపడతాయి. ఇక కథాగేయాల దగ్గరికి వస్తే దీంట్లో కూడా వీరుల కథలు, స్త్రీల నోముల కథలు, పౌరాణిక కథలు అంటే భారత రామాయణ కథలు, అద్భుత కథలు ఈ విభాగంలోనివే. పిచ్చుకుంట్ల వారు, వీరముష్టివారు మొదలగు వారు వీరగాథలు పాడేవారు. చారిత్రక కథాగేయాలు, అద్భుత కథాగేయాల్లో బాలనాగమ్మ కథ, కాంభోజరాజు కథ ఇలాంటివి ప్రసిద్ధాలు. ఇక వచన సాహిత్యం దగ్గరికి వస్తే పురాకల్పితాలు, పురాణాలు, నీతి కథలు, అద్భుత కథలు, వీరకథలు, సమస్యాత్మక కథలు వచన రూపంలో మనకు లభిస్తాయి. బేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, బ్రాహ్మణుడు మేకపిల్ల, కథాసరిసాగర్ కథలు అనేకము కనపడతాయండి. మీకు లక్ష్మణ దేవరనవ్వు లాంటి కథలు మనకి ఇప్పటికీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా మనం చెప్తూ ఉంటాం. ఆ కథ లక్ష్మణ దేవరనవ్వు అంటే ఇది నిజానికి రామాయణంలో లేనటువంటి కథ. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడికి నవ్వు వచ్చింది. కారణం ఎవరికీ తెలీదు. శ్రీరామచంద్రుడు అనుకున్నట్ట రాజ్యం అక్కర్లేదు అక్కర్లేదు అంటూనే పట్టాభిషేకం చేసుకుంటున్నానని నన్ను చూసే నవ్వాడు అనుకున్నట్ట. సీతాదేవి అనుకుందట రావణాసు దగ్గర సంవత్సరం గడిపి వచ్చిన తర్వాత పతివ్రతలా పక్కన కూర్చుందని నన్ను చూసే నవ్వాడు అనుకుందిట. సుగ్రీవుడు అనుకున్నట్ట అన్నం చంపించి రాజ్యాన్ని ఆక్రమించాను నన్ను చూసే అనుకున్నట్ట. విభీషణుడు అనుకున్నట్ట ఇంటి గుట్టు లంకకి చేటు చేశాను నన్ను చూసే నవ్వాడు అనుకున్నట్ట. కోతులన్నీ ఆంజనేయుడి దగ్గర నుంచి అనుకున్నాయట మా ముఖాలు మా తోకలు ఇలాంటి తోకలను పెట్టుకుని మేము నగరానికి వచ్చామని మమ్మల్ని చూసే నవ్వుకున్నారు అనుకున్నట్ట. దశరథుడు భార్యలు ముగ్గురు కూడా దశరథుడు మరణించక కూడా మేము సతీసహగమనం చేయకుండా ఉన్నామని మమ్మల్ని చూసే నవ్వారు అనుకున్నారట. ఇలాగా భరతుడు ఇంకా చెప్పనక్కర్లేదు, ఇలాగ అందరూ బాధపడిపోయారు. అటువంటి సమయంలో ఆ రామచంద్రుడికి కోపం వచ్చి అంతటి లక్ష్మణుడిని కూడా నీ శిరస్సు ఖండించమంటావా, నిజం చెప్తావా, ఎందుకు నవ్వేమని అడిగాడంటే సభామర్యాద మర్చిపోయి

నిశ్శబ్దంగా ఉన్న చోట ఒక్కసారి నవ్వగానే అంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని తలుచుకుని వాళ్ళు బాధపడడం సహజం. ఇటువంటి భావం ఉండకూడదని ఎంత చక్కగా జానపదులు చెప్పారా అనిపిస్తుంది. అంతేకాదు సభామర్యాద పాటించాలనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనం చెప్పగలం. ఇంతకీ నవ్వింది లక్ష్మణుడు ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం నిద్రాదేవి తన దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి రాకు, నేను అన్నావదనలకి కాపలాగా వెళ్తున్నాను కాబట్టి నా భార్య ఊర్మిళ దగ్గర ఉండమన్నట్ట. ఊర్మిళ 14 సంవత్సరాల పాటు నిద్రపోయింది. పట్టాభిషేక మహోత్సవం కిరీటధారణ జరిగిన మరుక్షణమే నిద్రాదేవి లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది. అక్కడ ఊర్మిళ నిద్రలేచింది. ఆ ఊర్మిళను తలుచుకుని తనకి నిద్రాదేవి తన దగ్గరికి రావడము గుర్తించి లక్ష్మణుడు ఇదంతా మర్చిపోయి తనలో తను నవ్వుకున్నాడు. అటువంటి కథలు ఎన్నో జానపద కథలు ఉన్నాయి. వీటన్నింటినీ సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఇక సాంకేతిక జానపద సాహిత్యం వస్తే, సాంకేతిక అభివృద్ధి చెందిన తర్వాత సాహిత్యాన్ని మన నేను సాంకేతిక జానపద సాహిత్యంగా చెప్తున్నాము. అయితే ఈ పెరిగిన సాంకేతికత వలన గేయ లక్షణాలు కొన్ని మారాయి. మొట్టమొదటి లక్షణమైన మౌఖికత్వం అనేటటువంటిది తగ్గిందనే చెప్పాలి. మౌఖికత్వం కాకుండా లిఖిత స్థాయికి జానపదం చేరుకుంది. కాగితం మీద రాయకపోయినా రికార్డ్ అయిపోతుంది. అలాగే గేయకర్త సుస్పష్టంగా తెలుస్తున్నారు. ఇంకా సినీ సాహిత్యంలో కూడా జానపద సాహిత్యం చాలా చేరింది. పాతాళ భైరవి, పరమానంద శిష్యులు కదా, రాజకోట రహస్యం, సినీ సాహిత్యం కూడా మనం చెప్పుకోవచ్చు. జానపద వాగ్గేయకారులుగా చాలామంది ప్రసిద్ధి పొందారు. వారిలో వంగపండు ప్రసాదు, గద్దరు, గోటేటి వెంకన్న, సుద్దాల అశోకతేజ, విమల, ఆదిపు రవి, లక్ష్మి, మంగ్లీ. గేయం యొక్క వస్తు రూపము కూడా మార్పు చెందింది. సిద్ధాంతాల నేపథ్యంలో విప్లవకారులు జానపద గేయాలను బుర్రకథ, తోలుబొమ్మలాటలు, వాలకం మొదలైన వాటిని భావజాల వ్యాప్తి కోసం ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో స్వతంత్రం కోసం ఉపయోగించుకున్నారు. ప్రజలకి నచ్చుతున్నాయి అని తెలుగు సినిమాల్లో కూడా నేడు జానపద గేయాలు ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి. ఇక జానపద నాటకం దగ్గరికి వస్తే ఈ దృశ్య కళారూపాల్లో మనుషులు వేసేవి కొన్ని, మనుషులు వేయించేవి కొన్ని. సామూహిక నృత్యం, పగటి వేషం, వీధి నాటకం, యక్షగానం, బుర్రకథ, పిట్టల దొర, గొల్లసుద్దులు, వాలకం, బతుకమ్మ పండుగ, ఉయ్యాల పాట ఇలాంటివి, అలాగే ఫకీర్ల పాట, భైరవుల పాట చాలా ఉన్నాయండి. తోలుబొమ్మలాట, కోతి ఆట, గంగిరెద్దుల పాట. ఇవాళ సంస్కృతి మర్చిపోకూడదని సంక్రాంతి నాడు మనం గంగిరెద్దుల్ని తెచ్చుకుని మరీ చూస్తున్నారు పిల్లలు. ఇంకా సామెతలు కూడా ఇందులో, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అత్త మీద కోపం దొత్త మీద కూపించడం, చదువురాని వద్దు కథలు లేని ఎద్దు, రామాయణం అంతా విని సీతకు రాముడు ఏమవుతాడు, ఎంతో చక్కని సామెతలు ఉన్నాయి. కొత్త కొత్త సామెతలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే పొడుపు కథలు కూడా చాలా ఉన్నాయి. ఇక కరోనా సమయం దగ్గరికి వస్తే మనకి నిజంగా జానపద సంస్కృతిని మనం గుర్తించగలుగుతాం. మన కుటుంబ సాంస్కృతిక విలువలు మనకు స్పష్టమవుతాయి. మన దేశంలో ఎక్కడ లాక్డౌన్ కాలంలో ఆందోళనలు లేవు. డబ్బా ఫుడ్ అలవాటైపోయి దుకాణాలు తెరవాలని వీధుల్లోకి వచ్చి ఇతర దేశాల వాళ్ళు ఆందోళన చేసిన వైనం మనం గుర్తించాం. భారతదేశంలో మాత్రం బలమైన కుటుంబ సంస్కృతి వలన అందరూ ఇళ్లల్లోనే ఉండి వండుకుని తిని ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ఎక్కడా వ్యతిరేకించలేదు. ఒక్క వలస కూలీలు మాత్రం ఆకస్మికంగా లాక్డౌన్ వల్ల పూట గడవక ఆందోళన పడ్డారు. వాళ్ళు కూడా గొడవలు చేయలేదు, కాలిబాట పట్టారు మాత్రమే. వారిని చూసి చెలించిపోయిన జానపద కవులు ఎందరో అద్భుతంగా వారి వెతలకి పాటల రూపం ఇచ్చారు. ఇందులో ముఖ్యమైనది ఆదిపు రవి పాట. ఎంత కదిలించిందో కొన్ని కోట్ల మందిని. పిల్లజల్ల ఇంటికాడా ఎట్ల ఉండ్రు, నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో, పూట పూట చేసుకొని బతికేటోళ్ళం, పూట గడవ ఇంత దూరం వచ్చినోళ్ళం,

బతుకు, ఏమి బతుకు, చెడ్డ బతుకు, చెడ్డ బతుకు, చెడ్డ బతుకు, చెడ్డ బతుకు. ఇందులో మనకు సంస్కృతి కూడా తెలుస్తోంది. డబ్బు లేని తనానికి ఎంత బాధపడ్డారో, పేదరికం ఎంత భయంకరమైందో. దీని నుండి ప్రభుత్వాలు చెలించి మన ప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డు ఎక్కడైనా తీసుకోవచ్చు రేషన్ అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అదేవిధంగా మనకి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టారని విన్నాం. అంటే సాహిత్యం నుంచి మళ్ళీ స్పందించే ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం, కరోనాలో వచ్చినటువంటి సాహిత్యం. జానపదుల్లో మనకి ఎక్కువగా శృంగార గీతాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఓ పిల్లొరుకులు ఏంటి నీ నొక్కులు, ఓ పిల్లొరుకులు ఏంటి నీ నొక్కులు, ఓ పిల్లొరుకులు ఓ బాబా సైదులు ఏంటి నీ సోదులు అంటూ ఈ పాట కూడా చాలా ప్రచారం, ప్రాముఖ్యత చెందింది. అలాగే ప్రజల యొక్క బాధలను కూడా వెంట వెంటనే జానపదులు గుర్తిస్తారండి, మిగతా లిఖితం కన్నా. ఎందుకంటే ఆసుగా వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అందువల్ల కూడా స్త్రీల బాధలు కూడా ఎన్నో బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తాగుబోతు భర్తలతో వాళ్ళు పడేటటువంటి

0: బాధల్ని ఈ పాటల్లో వాళ్ళు చూపించి కొంతైనా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. అవ్వానే చేయలేను ఈ సంసారం పాడిగాను, అయ్యానే చేయలేను ఈ సంసారం పాడిగా, అయ్యానే నీదలేను ఈ సంసారం రాలిపోను, పుస్తేలు అమ్మిండు పూసాలు ఉంచిండు అంటూ పుస్తులు అమ్మాడు, పూసలు ఉంచాడు, ఇద్దరు బిడ్డల్ని కనేశాడు, ఏ పని చేయడు. అటువంటి భర్త మీద ఆ భార్య సంసారం చేయలేనండి పడేటటువంటి బాధ, పుట్టింటికి రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ తన్నులు తినడం, మళ్ళీ రావడం, అబ్బాబ్బా నిజంగా నరకం అంతా కూడా ఈ పాటలో మనకు కనపడుతుంది. తాగుబోతుల భర్తల వల్ల స్త్రీలు పడే కష్టాలు వాస్తవంగా జానపద సాహిత్యంలో మనకు కనపడుతుంది. సినిమా సాహిత్యంలో త్రాగుని గ్లోరిఫై చేసేస్తున్నారు, జానపద సాహిత్యంలో మాత్రం వాస్తవికత ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే సాంస్కృతిక పరిణామాన్ని గుర్తించాలన్నా, వాస్తవికతను గుర్తించాలన్నా, నిజమైన సామాన్య ప్రజల మనోభావాలను తెలుసుకోవాలన్నా జానపద సాహిత్య సంస్కృతి చాలా ప్రధానమైన వనరుగా మనం గుర్తించాలి, జానపద సాహిత్యాన్ని కాపాడుకోవాలి.
1: మీరింతవరకు జానపద సాహిత్యం సంస్కృతి అన్న అంశంపై డాక్టర్ అయ్యగారి సీతారత్నం గారి ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు భక్తి సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీమతి డాక్టర్ వి వెంకటరాణి, శ్రీమతి వి జయలక్ష్మి గారు ఆలపించిన భక్తి గీతాలు వింటారు. వైలిన్ శ్రీ మావుడూరు సూర్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు కులుకక నడవరో బిలహరి రాగం శ్రీ అన్నమాచార్య సంకీర్తన ఆదితాళం వింటారు.

ఇంతవరకు మీరు భక్తి సంగీతం విన్నారు. గానం శ్రీమతి డాక్టర్ వి వెంకటరాణి, శ్రీమతి వి జయలక్ష్మి. వయలిన్ శ్రీ మావుడూరు సూర్యనారాయణ శర్మ. మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతం వింటారు. శ్రీరామరాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట వింటారు.

0: Punjab blast are the top stories in most dailies today. Keir Starmer resigning from the Prime Ministership of the United Kingdom appears on the front page of newspapers. Under pressure, Starmer quits as PM. Sixth Brexit in UK in 10 years, headlines the Times of India. Fresh power shift in UK as Starmer quits, writes Hindustan Times. US-Iran forged six-day roadmap to final deal, reads the headline in the Tribune. The US has temporarily lifted curbs on Iranian oil sales and dollar-denominated payments, writes the paper. The Indian Cybercrime Coordination Centre of the Ministry of Home Affairs has sounded alarm over a new cyber fraud known as boss scam or CEO impersonation fraud, reports the Pioneer. An engineer from Rajasthan used artificial intelligence to hack into the Rajasthan Public Service Commission portal and delete his competition for a government job, writes the Indian Express, highlighting the misuse of AI platforms. And finally, to enhance ease of commuting and strengthen availability of amenities, the NHAI is developing vehicle repair and puncture service facilities along national highways and expressways, reports the Asian Age. And with that, it's back to you, Sunil.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says principle of nation first has been driving force behind India's transformation into a fast-growing, credible and reliable global power. President Draupadi Murmu to confer Padma awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan today. Uttar Pradesh government suspends four officials in connection with Lucknow fire incident. Four accused arrested. Four ships carrying fertilizers heading towards Indian ports after crossing Strait of Hormuz. Qatari authorities confirm death of 12 Indian nationals in Ras Laffan LNG explosion. And Lakshya Sen and Tanvi Sharma to lead India's challenge at US Open Super Badminton Tournament beginning today in California. And with that, we end the morning news. Have a nice day.
2: వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ బి శ్రీనాథ్రెడ్డి.
3: రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆరోగ్య రంగ అభివృద్ధికి రాయలసీమ కీలకమని, గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛతా కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేయటమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైజింగ్ రాయలసీమ సదస్సులో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ది, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కీ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు,

0: హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జులై నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వింటున్నారు. గానం శ్రీ బిఏ నారాయణ, వయలిన్ శ్రీమతి మంతా శ్రీరమ్య, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ముందుగా మేరు సమాన శ్రీ త్యాగరాజస్వామివారి కృతి వింటారు. మాయమాలవ గౌళ రాగం ఆదితాళం.

శ్రోతలు కర్ణాటక సంగీతం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సరస్వతి, వీణకొప్పయర్ రచన, కళ్యాణి రాగం, రూపక తాళం.

మీరింతవరకు శ్రీ బిఏ నారాయణ గారి గానం విన్నారు. వయలిన్ శ్రీమతి మంతా శ్రీరమ్య, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: పాటల పల్లకి శ్రోతలు, మీరు కోరిన పాట వినాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 272744, మరొక్క నెంబర్ 0891 272788. మరెందుకండి ఆలస్యం? మా నెంబర్లకు కాల్ చేయండి, మీకు ఇష్టమైన పాట వినేయండి. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాం.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు ప్రకాశరావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్కారం అండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: రెండు మూడు సినిమా నుంచి. నీదెవరు నేనెవరు నీలో నాలో నిజమెవరో పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినేయండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. అన్న శుభోదయం.
0: శుభోదయం అండి. బాగున్నారా?
1: పేరు కళ్యాణి. బాగున్నాను మేడం గారు. మీరు బాగున్నారు? టిఫిన్ చేస్తారా?
0: చేస్తామండి. చెప్పండి, ఏ సినిమాలో
1: నా
0: పాట
1: పేరు
0: కావాలి?
1: కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి బాలబాల స్కూల్ ఏరియా నుంచి చేస్తున్నాను మేడం గారు.
0: ఓకే అండి.
1: అయితే ప్రియురాలు పిలిచింది పాట అంటే నాకు చాలా ఇష్టం. గంధపు గాలికి తలుపులు అప్పుడు నాయ మా పాట ఇవ్వండి మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
0: మీరు కొన్న పాట మీకోసం.
2: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: నేను ఇక్కడ నారాయణరావు అండి, గోసాల సుమార్తెల నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్కారం అండి, చెప్పండి, ఏ సినిమా?
2: ఇంద్రా పాట కావాలండి ఏదైనా.
1: ఓకే అండి, తప్పకుండా.

0: హలో.
1: నమస్తే మేడం గారు.
0: నమస్కారం అండి.
1: కనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా పుల్లన మేడం గారు నా పేరు.
0: నమస్కారం అండి. బాగున్నారా?
1: బాగున్నాం మేడం గారు. మొదటిసారిగా చేస్తున్నాం మేడం గారు. మొన్న ఈ వారం అంతా ట్రై చేసినాను, ఈ రోజు లైన్ దిక్కింది మేడం గారు.
0: ఓకే అండి, చెప్పండి. ఏ సినిమా?
1: వెంకటేశ్వర మహాత్యం మేడం గారు పేరు. అందులో కలగా, కమ్మని కలగా, మన జీవితాలే కలగా.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినేయండి.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నామ్మా. మీరు బాగున్నారమ్మా?
0: బాగున్నా అండి. చెప్పండి మీ పేరు.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గవరపల్లి నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే అండి.
1: మాకు దేవుడు చేసిన మనుషులు సినిమా నుంచి ఘంటసాల గారే బాధ్యత పాడారమ్మా. దేవుడు చేసిన మనుషులు ద్వారా, మనుషులు చేసిన దేవుడి ద్వారా పాట వినిపించండి అమ్మా.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినేయండి.

0: हेलो,
1: हेलो, नमस्ते మేడం जी.
0: నమస్కారం అండి.
1: రేణు కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
0: అంతే అంతే. చెప్పండి, ఏ సినిమా?
1: కాడిపంతలు మూవీలో మన జన్మభూమి ఆ సాంగ్ మనందరి గురించి వేసేయండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినేయండి.

0: హలో
1: హలో
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: చెప్పండి మీ పేరు.
1: భోగాపురం తాతయ్యలు మాట్లాడుతున్నానండి.
0: ఓకే, ఏ సినిమాలో పాట?
1: భూమి కోసం సినిమా నుంచి ఎవరో వస్తారని పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినేయండి.

0: శ్రోతలు పాటల పలికి ఫోన్ ఇన్ లైవ్ వింటున్నారు. మీరు కొన్న పాట వినాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727 2444, మరొక ఫోన్ నెంబర్ 0891 2727 2888.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
6: చిక్కుకుంది.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో.
9: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి.
9: నేను అనకాపల్లి నుంచి బాలకృష్ణ మాట్లాడుతున్నాను.
0: ఓకే, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
9: రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి రాజేంద్ర నమసానికి పాట నచ్చండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట వస్తుంది మీకు.
9: నమస్తే అండి.
0: ఓకే.
9: నమస్తే అండి.

0: హలో,
1: హలో.
0: నేను నారాయణ రావు అండి. గోసాల నుంచి రాక్షసుడి మూవీలో మళ్ళీ మళ్ళీ పాట కావాలి.
1: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట వస్తుంది, వినేయండి.

0: హలో,
1: హలో,
0: నమస్కారం
1: నమస్తే
0: అండి.
1: మేడం. నమస్తే మేడం, బాగున్నారు మేడం గారు?
0: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం గారు.
0: చెప్పండి, మీ పేరు?
1: నాది ఏ శుభలక్ష్మి అండి.
0: ఎక్కడి నుంచి?
1: ఇక్కడ చేస్తున్నానండి.
0: ఓకే.
1: మాకు చేత సినిమా లేదండి. సమయానికి తగ్గ సేవలు చేయాలని పాట కావాలి మేడం గారు. ఈ
0: ఓకే
1: పాట రేడియో సోట్ల అందరి కోసం మేడం గారు.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినేయండి.

0: పాటల పలకి ఫోన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కానీ అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి SIR అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. SIR వలసదారులు, మారుతున్న జనాభా, మళ్లీ ఓటరు జాబితా

జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో ప్రజాస్వామ్య చట్టబద్దతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2 దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3 దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,68,86,239 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవటానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.inని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి

0: ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్న వారు ecinet.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
1: బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్, ప్రీ ఫిల్డ్ ఫామ్ తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టర్ రోల్ లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్ లో ఈ ఫామ్ ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్.
0: ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బీఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బీఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జూలై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
1: ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు, వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్ టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతోపాటు బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఎ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
0: జూలై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
1: గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టర్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్.
0: ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించటానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించడమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని

0: చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పలికి ఫోనీ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, మీరు కొన్న పాట వినాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891-2727-244, మరొక ఫోన్ నెంబర్ 0891-2727-2488. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కటి చిత్రగీతంతో ప్రారంభిద్దాం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: తోడుకోళ్ళ సినిమా నుంచి దిక్కి గారు మాటపై సత్యం పాడారమ్మా, న్యూస్ లో చూడకూడదు నవనీత్ అమ్మ పాట వినిపించండి.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కోరిన పాట మీకోసం.

0: హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీ పేరు?
1: నా పేరు రాజండి, జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమాలో పాట?
1: ఇద్దరు సజ్జలండి.
0: పాట పేరు?
1: చినుకు చినుకు పడుతూ ఉంటే.
0: ఓకే అండి, తప్పకుండా. మీరు అడిగిన పాట మీకోసం.

0: హలో,
1: నేను నారాయణ రావు అండి. గోసాల లంకేశ్వరులో జూమ్మని కొండగాలి పాట కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట మీకోసం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: నమస్కారం అండి.
1: నమస్తే అమ్మా. నాకు నోవు చిత్రంలో కలిసే కళలు ఉన్న పాట వేస్తారా?
0: ఓకే అండి, తప్పకుండా. మీరు కొన్న పాట.
1: నమస్తే.
0: ఓకే అండి, నమస్తే. మీరు కొన్న పాట మీకోసం.

0: హలో,
1: నేను నారాయణరావు అండి, సింహాచలం నుంచి. ఇదేదో గోలగా ఉంది, పశువాడి ప్రాణం కావాలి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట మీకోసం.

0: హలో,
1: హలో, నమస్తమ్మా. గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మేసాలప్పలమ్మా.
0: నమస్కారం.
1: నమస్తమ్మా,
0: చెప్పండి, ఏ సినిమాలో పాట కావాలి?
1: కొండవీటి సింహంలో మా ఇంటిలోన మహాలక్ష్మి మీదే.
0: ఓకే అండి, తప్పకుండా.
1: నమస్తమ్మా. నమస్తే.
0: ఓకే అండి, ఓకే. మీరు కోరిన పాట మీకోసం.

0: మహాలక్ష్మి నీవే మా కంఠ వెలిగే గృహలక్ష్మి నీవే.
1: హలో,
2: హలో మేడం గారండి.
1: నమస్కారం అండి.
2: నాకు దిక్తి చౌదరిలో పాట కావాలండి. సత్తానికి నాయనానికి జరిగిన ఈ సంబంధంలో.
1: ఓకే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: రామకృష్ణం అండి, విజయనగరం.
1: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్కారం అండి. శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి.
1: సీతారాత్రి మీరు అబ్బాయి చిత్రం కదండి,
0: ఆ చిత్రం నుండి పాట
1: మేఘమా, ఆ పాట కావాలండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కొన్న పాట మీకోసం వస్తుంది, వినేయండి.

విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా ఏకవీర ఈ చిత్రం నుండి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మధురిమ పాత తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, చిత్రం పేదరాశి పెద్దమ్మ కథ.

మధురిమ పాత తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో భాగంగా తర్వాత వినబోతున్న పాట దీపారాధన. ఈ చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యంల యుగళగీతం.

మధురిమ పాత తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న తర్వాత పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినది, చిత్రం విజేత.

0: కార్యక్రమంలో తర్వాత జ్యోతి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం యజ్ఞానికిల యుగుల గీతం.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: The Nifty dipped 90 points to 24,013 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య విరామం.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మధుమంజరి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా హరిహరన్ కౌసల్యాల యుగళగీతం. చిత్రం కబడ్డీ కబడ్డీ.

మధుమంజరి చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పులి బెబ్బులి ఈ చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యంల యుగళగీతం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 ఏళ్ల కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
0: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గుగనుల మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6గురిపై కేసు నమోదు చేసి 4గురిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6గురు నిందితులతో పాటు ఇతర బాధ్యతలపైన భారతీయ న్యాయ

మీరింతవరకు మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: సమేత ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బిడి ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే రెండవ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. రెండు పద్మవిభూషణ్, ఏడు పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్ధికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 రోజుల నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను ఓడించి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

0: విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగం. ఈనాటి కార్యక్రమంలో ఆచార్య కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన సంధ్యారాగం కార్యక్రమంలో నేను ఒక విశిష్ట అతిథి గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన విద్యారంగంలో సుమారు 54 సంవత్సరాల విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా డాక్టర్ కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారు, సింపుల్గా కేవీఎస్ మూర్తిగా సుపరిచితులు. వీరిని మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి సాధారణంగా ఆహ్వానించుకుందాం. వారి నుంచి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, డాక్టర్ కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారు.
2: నమస్కారం అండి, శ్రోతలకు కూడా నా నమస్కారాలు.
1: సుమారు 54 సంవత్సరాల విశేషమైనటువంటి అనుభవం విద్యారంగంలో గడించారు. అలాగే 2 డాక్టరేట్స్, ఒకటి అత్యంత కష్టంగా భావించేటటువంటి న్యూక్లియర్ ఫిజిక్స్లో, అంటే కేంద్రక భౌతిక శాస్త్రం, అలాగే ఫిలాసఫీలో కూడా డాక్టరేట్ చేశారు. అలాగే అన్ని సాహితీ సభల్లో పాల్గొంటుంటారు. ఎక్కడికి వచ్చినా కానీ ఒక మంచి తెలుగుదనం ఉట్టిపడేటటువంటి వస్త్రధారంతో మీరు సాహితీ సభల్లో పాల్గొంటూ ఉంటారు. మీ విశేషమైనటువంటి అనుభవం నేటి సమాజానికి, నేటి విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది శ్రోతలకు తెలియజేయాలనేటటువంటి సంకల్పంతో మిమ్మల్ని ఈరోజు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి ఆహ్వానించాం సార్. డాక్టర్ కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారు, ముందుగా క్లుప్తంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం ఆ వివరాలు తెలియజేయండి.
2: September 18, 1953 నేను పుట్టాను. మాది గ్రామీణ ప్రాంతం, గోదావరికి వరదలు వచ్చినాయట. అది నా మనసులో ముద్రపడింది. ఆ వరదల్లో మా మదర్ని వాళ్ళ మామగారు, మా మేనమామ గోదావరిలో ఈతో తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ మూమెంట్లో నేను పుట్టాను. నా దురదృష్టం, నా చిన్నతనంలోనే మా మదర్ని కోల్పోయాను నేను. నాలో 2 కోణాలు చూడొచ్చు మీరు. 1, తపన. 2, నాకు ఎవరి వల్ల ఇబ్బందులు రాలేదు కానీ ప్రేమకు దూరం అయ్యాను. ప్రతి వ్యక్తికి కూడా 2 కోణాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. చాలామందికి నేను పాఠాలు చెప్పేటప్పుడు చెప్తుంటాను, మీరు క్రికెట్ ఆడతారు, టెండూల్కర్ క్రికెట్ ఆడతారు, అతను ఎందుకు గొప్పవాడయ్యాడంటే హీ ప్లేస్ క్రికెట్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. అలాగా మనం జీవితంలో పెద్దవారు నరేంద్ర మోడీలాగా దానిలాగా ఎదకపోయినా మనకున్న పరిధిలో మనం ఏం చేయగలం? సమాజానికి సేవ చేయడం, నీకు నువ్వు సేవ చేసుకో, నువ్వు నువ్వు బతకడం నేర్చుకో, నీ వల్ల ఒక సోషల్ పెస్ట్ దేశానికి సప్లై చేయకుండా చూసుకో అన్న సిద్ధాంతం మా తాతయ్య గారి దగ్గర నుంచి, మా నాన్నగారి దగ్గర నుంచి, మా కుటుంబ నేపథ్యం దగ్గర నేర్చుకు. మా కుటుంబంలో ప్రతి వాళ్ళు కష్టపడిన వాళ్ళే. మా తాతయ్య గారు సన్నకారు, భూస్వామి కన్నా పెద్ద ఆయనే. కానీ మేమంతా చాలా కష్టపడి, మా చిన్నాన్నలందరూ కూడా విద్యా బోధకులుగానే ఉన్నారు. 24 గంటలు పిల్లలకు పాఠాలు చెప్పడం, ఒక యూనివర్సిటీలోనో ఒక ఆఫీసులోనో అటెండర్గా పనిచేసి వాళ్ళ దగ్గర తీసుకుని అతని చేత మెట్రికులేషన్ కట్టించి, డిగ్రీ కట్టించి ప్రొఫెసర్ని చేసినటువంటి ఘనత మా చిన్నాన్నగారికి ఉంది. ఆ బాటలో నేను కూడా ప్రయాణిద్దామని చాలామందికి సేవను నేను అన్ను. నా పొట్ట పోషించుకునే కార్యక్రమంలోనే వాళ్ళ పొట్టలు ఏ విధంగా నింపుకోవాలా అనేటువంటి దానికి ఆదర్శంగా నిలబడడానికి ప్రయత్నం చేశాను. నాలో కూడా పొరపాట్లు ఉండొచ్చు. నా బాల్యం KVZPH స్కూల్, కళా వెంకటరావు జిల్లా పరిషత్ స్కూల్లో జరిగింది. నా చిన్నప్పటి నుంచి నాకు పాఠాలు చెప్పినటువంటి ప్రతి మాస్టర్ని కూడా నేను ఈవేళ గుర్తుపెట్టుకున్నా, మా యొక్క ఉన్నతికి కృషి చేసిన వారు. ఈవేళ నేను పాఠం చెప్పేటప్పుడు ఒక్కొక్క పాఠం చెప్పినప్పుడు ఒక్కొక్క మాస్టర్ నాకు పూనుకం పొందుతారు. న్యూక్లియర్ ఫిజిక్స్లో బోర్న్ అప్రాక్సిమేషన్స్ చెప్పాలంటే లక్ష్మీనారాయణ గారు, రాజు గారు, ఎవరో ఒకరు పూనుతారు నన్ను. అలాగే ఈవేళ సాహితీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మా తాతయ్య గారు లక్ష్మీపతిరావు గారని, ఆయన మంచి సాహితీవేత్త, ఆయన నాలో ప్రవేశిస్తారు. ముఖ్యంగా నేను చెప్పేది, నేను ఎంత అదృష్టవంతంటే గులాబీ పువ్వుల మధ్యన పెరుగుతున్నా నేను. నా చుట్టుపక్కల ఉన్న పిల్లలంతా కూడా గులాబీ పువ్వులు లాంటి వాళ్ళు. నా వయసులో 73 సంవత్సరాల వయసులో నా కాంటెంపరీ లెక్చరర్స్ అందరికీ నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ చిన్న సూచన చేయదలుచుకున్నా, ప్రతి విద్యార్థిని కూడా రేపొద్దున పైకి వచ్చాక ఇతను దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాడు, వాడికి వాడు ఏ రకంగా ఉపయోగపడతాడు, వాడిని వాడు ఏ రకంగా ముందు ప్రేమించుకుంటాడు నేర్పాల్సిన బాధ్యత చదువుతో పాటు ఉంది. సంస్కృతంలో శ్లోకం చెప్తారు, అయోగ్యస్య పురుషో నాస్తి యోజనానాంచ దుర్లభ, ఈ భూమి మీద తెలుసుకోలేని వాడు ఎవడూ లేడు, నేర్పితే నేర్చుకుంటా కానీ నేర్పివాడే కరువు అయ్యాడు. అలాగని తాతస్యకు పోయి మితిబ్రువాణ క్షారంజలం కాపుర శాపతి, పాతలో ఉన్న మంచిని కొత్తలో ఉన్న మంచిని మిళితం చేసి

0: వారికి మీరు చెప్పాలి. ఈరోజు ఏఐ యుగం, ప్రతివాడు కూడా కంప్యూటర్ దగ్గర కూర్చుని, సెల్ ఫోన్స్ దగ్గర కూర్చుని చాలా విద్యను నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రతి టీచర్ యొక్క బాధ్యత చాలా రెట్లు పెరిగిపోయింది. అతను ఒక కొత్తతనాన్ని చూసి ఇలా మీరు డెవలప్ అవ్వాలి. నిరంతర విద్యార్థిగా ప్రతి టీచర్ ఉండాలి. తనకున్న సబ్జెక్టుతో మాత్రం కాకుండా సమాజాన్ని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ప్రశ్నించే స్వభావం లేదు, ఈవేళ ప్రశ్నించే స్వభావం ఉంది. కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ చేత పనిచేయించుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అటువంటి పౌరుల్ని సప్లై చేయాల్సిన బాధ్యత ఈవేళ ప్రతి టీచర్ భుజస్కంధాల మీద ఉంది. పిల్లల్లో ఆధ్యాత్మికత పెరిగింది, పిల్లల్లో దేవుడంటే భక్తి పెరిగింది. ఆ భక్తిని పెడదావ చూడకుండా గజ్జల మల్లారెడ్డి గారు అన్నారు, తెలుగునాట భక్తి నసన తెప్పలుగా పొరులుతోంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతోంది. ఆ డ్రైనేజీ స్కీమ్ నువ్వు ప్రవేశపెట్టాలి ఒక టీచర్గా. భక్తి ఏ మోతాదులో ఉండాలా, అనురక్తి ఏ మోతాదులో ఉండాలో చెప్పాల్సిన బాధ్యత ఈవేళ తల్లిదండ్రుల కన్నా, తల్లిదండ్రులతో గడిపే కాలం కన్నా టీచర్తో గడిపే కాలం పిల్లలకి ఎక్కువ. ఇంటికి వెళ్ళి పడుకోవడంతో సరిపోతుంది టైము. కాబట్టి టీచరు ఆ తల్లి తండ్రి బాధ్యతను కూడా తన భుజం మీద వేసుకోవాలి. పిల్లలకి మంచిని నేర్పడానికి నేర్పవసరం లేదు, పిల్లలు నేర్చుకుంటున్నారు. కానీ వారికి బాట ఏది మంచి ఏది చెడ్డ ముందు చెప్పాలంటే నువ్వు నేర్చుకోవాలి.
1: అంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఒక పోటీ ప్రపంచంలో అయిపోయింది సార్. వాళ్ళకి అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయో లేకపోతే బయాలజీయో వీటి మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ లాంగ్వేజెస్కి ఇవ్వట్లేదు. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే ఈ తెలుగు భాష కానీ, సంస్కృతం కానీ, లేకపోతే హిందీ కానీ, ఈ లాంగ్వేజ్ చెప్పే టీచర్స్ ఎక్కువగా మారల్ వాల్యూస్, ఎథిక్స్ అనేవి చెప్పేవారు. ఇప్పుడు అసలు లాంగ్వేజెస్ క్లాసులే ఉండట్లేదు. ఈ క్రీడలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉండే ఉండట్లేదు. ఆ లాంగ్వేజెస్ టీచర్స్కి క్లాసులు ఇవ్వకపోవడం వల్ల కూడా కొంత ఈ మీరు చెప్పినటువంటి లోపం కనిపిస్తుంది సార్.
0: ఒకవేళ ప్రాక్టికాలిటీ, ఇమ్మీడియట్ బెనిఫిట్ ఈజ్ రిక్వైర్డ్. పోటీ ప్రపంచంలో పిల్లల్లో ఏ రకమైనటువంటి తేడా లేదు. తల్లిదండ్రుల కారణం, తల్లిదండ్రులు తాను చిన్నప్పుడు చేయలేని పనిని తన కొడుకుల చేత చేయించుకోవాలనుకుంటున్నారు. వాడు డాక్టర్ కాలేకపోయాడు, కొడుకు డాక్టర్ అయిపోవాలా? వాడు ఇంజనీర్ కాలేకపోయాడు, కొడుకు ఇంజనీర్ అయిపోవాలా? కాబట్టి వాళ్ళకున్నటువంటి అత్యాశని కొడుకుల మీద రుద్దడం వల్ల దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినమాట వాస్తవం. జాన్ రస్కిన్ అంటాడు, మర్చెంట్స్ ఆర్ హ్యావింగ్ బాటమ్లెస్ పాకెట్స్. వాళ్ళ పాకెట్స్కి కింద లేదు ఇంకా. ఈవేళ విద్యా వ్యవస్థలో అందరూ అనుకున్న మార్పులు, నేను చదువుకున్నప్పుడు అందరూ చెప్తుంటారు మా కాలంలో ఏమీ లేదండి, మా కాలంలోనే చాలా తక్కువ, ఈ కాలంలోనే చాలా ఎక్కువ ఉంది. మీరు ఇందాక ప్రశ్న వేశారు తెలుగు మాస్టర్ తిరిగి, గిడుగు రామ్మూర్తి పంతులు గారు అప్పుడు దాకా ఉన్న గ్రాంధిక భాషకి వ్యతిరేకంగా వ్యవహారిక భాష ఉద్యోగం చేశారు. ఈవేళ ఉద్యమకారులను తిట్టుకుంటే నేనేం చేయలేను, కానీ మాధ్యమం గురించి ఉద్యమం చేస్తాడు చాలా తప్పు. ఉద్యమం మాధ్యమం గురించి చేయకండి, భాష గురించి చేయకండి. భాష, తెలుగు భాషను డెవలప్ చేయండి. తెలుగు భాషకి సరైనటువంటి ప్రాముఖ్యత క్లాసులు ఇవ్వండి. దానికి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీతో సమానమైనటువంటి వెయిటేజీ తెలుగు భాషకి ఇవ్వండి. దాంట్లో ఉన్న రామాయణ, మహాభారత, గుర్రం జాషువా గారి పద్యాలు దాంట్లో పెట్టి పిల్లల చేత బట్టి పట్టించండి.
1: ఈ సైన్స్ సబ్జెక్టులు తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పి ఒక భావన పిల్లల్లో బాగా ఉంటుంది. అంటే ఆ విధంగా కల్పిస్తున్నారు పిల్లలకి. ఇప్పుడు ఈ సైన్స్ సబ్జెక్టులు మన తెలుగు భాషలో చదువుకుంటే ఈజీగా ఉంటుందా, ఆంగ్ల భాషలో చదువుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుందా?
0: వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఎవరైనా అడిగితే మనం దాన్ని తెలుగులో అర్థం చేసుకుని ఈ పేరేమిటని తెలుగులో బుర్రలోని ఇమ్మీడియట్ ట్రాన్స్లేట్ అయిపోతుంది. అది మనం ఆన్సర్ చెప్పేది వాట్ ఈజ్ యువర్ నేమ్ అని కాదు, మై నేమ్ ఈజ్ అని రిప్లై ఇస్తా. అది కూడా ముందు తెలుగులో అనుకుని మనం ఇంగ్లీష్లో తర్జుమా చేస్తున్నాం. మీరు న్యూక్లియర్ ఫిజిక్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, మరొకటి కావచ్చు, అమెరికాలోని ఒక సైంటిస్ట్తో మీరు మాట్లాడారు ఒక విషయం, మీరు తెలుగులో చదువుకున్నారు దాన్ని, అతనితో దీని గురించి మాట్లాడాలంటే మీ ఇద్దరి మధ్యలో ఒక మాధ్యమం కావాలా? యూ డోంట్ రిక్వైర్ ఎ ట్రాన్స్లేటర్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ ఇన్ యువర్ హ్యాండ్. అలాగని తెలుగును మానేయమని కాదు, వెర్నాక్యులర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ పుస్తకం చదివినా, ఇంగ్లీష్ నవల చదివినా, మీ మాతృభాషలోనే దాన్ని అర్థం చేసుకుంటారు. చదివి లాంగ్వేజ్ వేరవ్వచ్చు. అగాథా క్రిస్టీ నవల చదివినా, కొమ్మూరు సాంబశివరావు గారి నవల చదివినా, రెండింటిలో కూడా మీరు తెలుగులోనే చదువుతారు, లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినా. కాబట్టి తెలుగులో పట్టు కావాలంటే ముందు కొంత తెలుగు సంస్కారం కావాలా? పూర్వకాలం చెన్నైసూరి గారు రాసిన వ్యాకరణాలు అవన్నీ కూడా తెలుసుకుని తెలుగు మీద మీరు మక్కువ పెంచుకున్నట్లయితే, మాధ్యమం అనేది సెకండరీ, హోటల్ అనేది సెకండరీ, దాంట్లో ఇడ్లీ ప్రైమరీ. ఈ హోటల్లో తిన్నా మరొక హోటల్లో తిన్నా తినేది ఇడ్లీ. ఎక్కడ తిన్నారన్నది ప్రాధాన్యం కాదు, ఏం తిన్నారన్నది ప్రాధాన్యం. ఏ భాష నేర్చుకున్నారని కాదు, మీరు గుజరాత్ వెళ్ళారు, గుజరాతీలోనే పాఠాలు చెప్తున్నారు. అక్కడ ఉదాహరణకి మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మీరు ఎక్కడి నుంచి గుజరాత్ ట్రాన్స్ఫర్ అయ్యారు మీ పిల్లల్ని తీసుకుని, ఆ పిల్లలకి ఏం చెప్తారు? కాబట్టి సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. తర్వాత తెలుగు మీడియం ప్రవేశపెట్టాలంటే పుస్తకాలన్నీ ముందు తెలుగులో తర్జుమా చేయాలి.

0: తెలుగులో తర్జుమా చేసి పిల్లలకు అందించినప్పుడే ఇవాళ అవన్నీ ఇవాళ అనవసరం. మనకి ఏఐ ఉంది, మీరు కంప్యూటర్ దగ్గరికి వచ్చిన బటన్ నొక్కితే మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీ ముందు వస్తుంది. ఏ పుస్తకానైనా సరే దాని ముందు పెడితే మీకు కావలసిన భాషలో అది మీకు అందిస్తుంది. కాబట్టి దాని గురించి అవసరం లేని దాని గురించి మాట్లాడే కన్నా రెండు జోడెడ్ల బండిలా ముందుకెళ్ళాలి, ఎథిక్స్ అండ్ సబ్జెక్ట్. అది కెమిస్ట్రీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు. ఒక ఆయన చెప్తారు, ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ నథింగ్ బట్ ద డ్యాన్స్ ఆఫ్ లార్డ్ శివ. ఆ లార్డ్ శివ యొక్క డ్యాన్స్ ఎంత కష్టమో తెలుసుకోవటానికి అదే మాదిరిగా న్యూక్లియస్ చుట్టూతో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ గురించి కూడా తెలుసుకోవడం కష్టము. మనకి సిమిలి అంటే మీరు బాగా తెలుసు నాకు, ఎవరో ఒకళ్ళ గురించి చెప్పాలి, రామారావు గురించి చెప్పాలి. రామారావు గారు అంటే అలాగే నీలాగా ఉంటాడయ్యా అనగానే రామారావు గారి పిక్చర్ మీ కళ్ళ ముందు కదులుతుంది. కాబట్టి ఇవాళ కాళిదాస్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఉపమానాలు ఎక్కువ వాడారు. ఉపమానం వాడాలా, సబ్జెక్ట్ చెప్పడంలో కూడా ఉపమానం కావాలి మనకి. కాబట్టి నేననేది పాఠాలు చెప్పడము, పాఠాలు వినడం, పాఠాలు నేర్చుకోవడం వీటిలన్నిటికన్నా నీకు దృక్పథం కావాలి. ముందు కలగను, ఏం చెయ్యాలి, నువ్వు ఏం అవదలుచుకున్నావు. ఈ 73వ సంవత్సరంలో నేను చేసిన పొరపాట్లన్నీ తలుచుకుని కుంగిపోయే కన్నా ఆ పొరపాట్లు పిల్లలు చేయకుండా ఉండాలా చూసే బాధ్యత నాది. కాబట్టి టీచర్ యొక్క ఉపయోగం ఇవాళ చాలా ఉంది. తర్వాత రిటైర్ అయిపోయారంట. రిటైర్మెంట్ అంటే యు ఆర్ గివెన్ ఏ గిఫ్ట్ బై ద గాడ్ టు డూ మోర్ సర్వీస్ టు ద పీపుల్, మోర్ సర్వీస్ టు ద సబ్జెక్ట్. ఈవేళ నేను ఒకవైపుని ఆన్లైన్లో పాఠాలు చెప్తాను ప్రపంచవ్యాప్తంగా, ఒక లోకల్ కాదు, అమెరికాలో పిల్లలు ఉన్నారు ఈవేళ నాకు, ఇంగ్లాండ్ నుంచి పిల్లలు ఉన్నారు నాకు, ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఉన్నారు. ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్, నో నీడ్ ఫర్ దమ్ టు పే మీ. అది నాకు ఉన్నటువంటి ప్యాషన్. అలా ప్రతి వాళ్ళు కూడా ఈవేళ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది అనుకునే కన్నా ఆ భ్రష్టు పడ్డానికి మనం ఏమాత్రం సమిధలు యాడ్ చేసామనేది ఆలోచించుకుంటే పిల్లల మీద నెప్పని నెట్టకుండా పిల్లలంతా కూడా దేవునితో సమానం. ఈవేళ ఇంగోట్స్ ఒక మట్టి ముద్ద, దాన్ని నువ్వు వినాయకుడిగా చేయొచ్చు, రాక్షసుడిగా మార్చచ్చు.
1: అలాగే సార్, మీరు చెప్పారు దేవుడు అంటే నాకు గుర్తొచ్చింది. మన చిన్నప్పుడు మన తాతలు లేకపోతే మన మామయ్యలు ఈ రామాయణ మహాభారతాలు కానీ ఇలాంటివి ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ చెప్తూ ఒక ఆధ్యాత్మిక భావన అనేది మనలో కల్పించేవారు. ఈ పని చేస్తే మంచిది, ఇది చెడు, ఇది పుణ్యం, ఇది పాపం అనేది. ఇప్పుడు అలా చెప్పేటటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడట్లేదు. పిల్లల్లో ఆధ్యాత్మిక భావన చదువుతో పాటుగా ఎలా మనం పెంపొందించాలి?
0: ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఏ సెపరేట్ థింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ సోల్. తల్లిదండ్రులు ప్రేమగా చూడడం, నేను పిల్లలు చెప్తాను ఖాళీ ఉన్నప్పుడు మీ అమ్మకి జడేవయ్యా, ఎంత సంతోషపడుతుంది, మీ నాన్నకు గోరింటాకు పెట్టు, మీ అమ్మ మా తలలో పేల్చూడు. నీ యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి సినిమా చూడడం అవసరం లేదు, కాళ్ళకు దండాలు పెట్టి పన్నీరు చల్లడం అవసరం లేదు. సొసైటీ మారుతూ ఉంది, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్, చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్, దాన్ని ఆపలేము. ఇట్ గ్రోస్ లైక్ ఎ స్నోబాల్, సొసైటీ చేంజింగ్ లైక్ ఎ స్నోబాల్. కాబట్టి మనం కూడా సొసైటీతో పాటు మారుతూ ఉండాల.
1: ఆ ఆధ్యాత్మిక విలువలు చెప్పకపోవడం వల్ల పాపం పుణ్యం తేడా లేకుండా పోయింది సార్. వాళ్ళు తప్పు చేసినా కూడా సైబర్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఎలాగ వచ్చేసినాయి సార్ వాళ్ళకి, ఉండదు. అవతల వాడు ఎంతో కష్టపడి సంపాదించుకుంటాడు, రిటైర్ అవుతారు, ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, వీళ్ళు వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేసి ఆ మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి.
0: ఈ ఆధ్యాత్మికత అంటే చెప్తే వచ్చేది కాదండి, రామాయణం కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు. ముందు నువ్వు ఆచరించు, ఒక తాతగా నువ్వు ఆచరించు, నిన్ను చూసి నేను మనవ నేర్చుకోవాలా. ఈవేళ ఇమిటేషన్ ఈజ్ మోర్ డన్ బై ద చిల్డ్రన్. ఏఎన్ఆర్ అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు గారు డ్రెస్ కోడ్, శోభన్ బాబు డ్రెస్ కోడ్ మనం అవలంబించేవాళ్ళం. కాబట్టి రామాయణంలో రాముడు ఇలా చేశాడు కన్నా రాములు వారు చేసిన పనుల వల్ల దేశానికి ఏ రకమైన ఉపయోగం వచ్చింది అని పిల్లవాడికి చెప్తే వాడు రాములు వారుగా ఉండడానికి ట్రై చేస్తాడు. పొద్దున్నే వినాయక చవితిలో వినాయకుడు పూజ చేయడం వల్ల లాభం ఏమిటి అని పిల్లవాడు అడిగితే నువ్వు దాన్ని సైంటిఫిక్గా దాన్ని సప్లై చేయాలి. ఆకులు ఉన్నాయి, మారేడాకులు ఉన్నాయి, జిల్లేడాకులు ఉన్నాయి, ఆకులతో మనం సహజీవనం చేస్తే దాంట్లో మనకి మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. అలాగే ఇంకా విచిత్రమైన విషయం, ఈవేళ పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా వినాయకుడి విగ్రహాలు చెరువులో మట్టితో తయారు చేసేవాళ్ళం, మళ్ళీ విగ్రహం తీసి చెరువులోనే కలిపేవాళ్ళం. చెరువులోని తీసిన మట్టిని మళ్ళీ చెరువులోనే పెట్టేసేవాళ్ళం, మనం ఎక్స్ట్రా మట్టిని క్రియేట్ చేసేవాళ్ళం కాదు. మనం ఒక మంచి సిటిజన్గా ఉండాలా? మీరు అన్నది 100కి 100 రూపాయలు మంచి ప్రశ్న వేశారు మీరు. ఏంటి ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల క్రైమ్లు జరుగుతున్నాయి? మరి రామాయణంలో ఆధ్యాత్మికత ఉంది కదా, మరి రావణాసుడు సీతాదేవిని ఎందుకు పట్టుకుపోయాడు? ఆధ్యాత్మికత లేదా అప్పుడు?
1: అంటే వాళ్ళు నేర్చుకున్నారు, ఉంది, ఎక్కడ ఆచరించలేదు.
0: దృష్టికోణం వేరు వాళ్ళది. మనిషి ఎంత ఆధ్యాత్మికత వేత్త అయినా, ఎంత పెద్ద మునీశ్వరుడైనా, అతనికి ఉన్నటువంటి లోపం, అతనికి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి మనస్సు. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి మీరు అన్నట్లుగా

0: ఆధ్యాత్మికతే కాదు, స్పిరిచువాలిటీ కాదు, మొరాలిటీ, ఎథిక్స్. ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ కన్నా ఎథిక్స్ అండ్ మొరాలిటీ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్రజోపయోగకరంగా పిల్లవాడిని ఎలా పెంచాలా, మీరు చెప్పినట్టుగా 90% ఆధ్యాత్మికత ఉన్నప్పుడు నేర ప్రవృత్తి తగ్గుతుందన్నమాట వాస్తవం. ఆధ్యాత్మికత ఎంత ఇంపార్టెంటో మీరు మొట్టమొదటిసారిగా చెప్పారు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
1: అవునండి,
0: ఒక ఫ్రెండ్షిప్కి, ఒక సోవెనిటీకి మంచి మార్గం వేసేది పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా ఆ స్పోర్ట్స్ కాన్సెప్ట్, ఆ రకమైనటువంటి ఆ గేమ్స్ ఆడాలనే ఉద్దేశం ఉంటే కబడ్డీ ఆడండి, ఖోఖో ఆడండి. మెయిన్ దౌర్భాగ్యం ప్లే గ్రౌండ్స్ లేకపోవడం స్కూల్స్లో. పిల్లలకి ఆటల మీద ఇంట్రెస్ట్ కలగజేస్తాడు, వ్యాయామం వస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది.
1: ఈ ఆటల వల్ల కూడా సార్ వాళ్ళకి ఓటమిని యాక్సెప్ట్ చేయడం వస్తుంది. మామూలుగా ఆడిన ప్రతి మ్యాచ్ గెలవలేం, ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయినా దాన్ని వాడు తీసుకోవడం, ఓటమిని అంగీకరించడం, నెక్స్ట్ మళ్ళీ ఎలా గెలవాలన్నది ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పుడు అది లేకపోవడం వల్ల వీళ్ళ ఎగ్జామ్స్లు అన్నీ ఫస్ట్ వస్తూ ఉంటారు, తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఫల్టీ కొడుతున్నారు. ఆ ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సార్ పిల్లలు.
0: మీరు అన్నమాట కరెక్ట్, ఓటమిని యాక్సెప్ట్ చేయటం. ఓటమిని యాక్సెప్ట్ చేయనవసరం లేదు, ఓడినా ఆడేవు, నెగ్గినా ఆడేవు, అక్కడ ఆట ముఖ్యం. అలాగే ఆటలు, ఆధ్యాత్మికత, మనిషిని లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్. పిల్లవాడి యొక్క బుర్రని మంచివైపు నడపడానికి రకరకాల మార్గాలు, అందులో మీరు అన్న ఆధ్యాత్మికత ఒక మార్గం, చదువు ఒక మార్గం, కుటుంబ సాంప్రదాయాన్ని నేర్పడం, ఇంటికి వచ్చినటువంటి అతిథికి మర్యాద ఇవ్వటం. మీరన్న ప్రశ్నలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక జీవిత రహస్యం ఉందండి.
1: చెప్పండి.
0: రామాయణ మహాభారతాలు తాతలు వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే, ఆ పిల్లవాడి కార్యక్రమంలో వాడుకున్న 24 గంటల్లో అది చదివే టైం లేదు వాడికి. నువ్వు ఆల్రెడీ చదివి ఉన్నావు, మీరు చదివిన దానికన్నా వినదానికి ఎక్కువ ప్రాముఖ్యత, వినదానికన్నా చూసిన దానికి ఎక్కువ ప్రాముఖ్యత. కాబట్టి మీరు ఈవేళ రామాయణ మహాభారతాలు వాళ్ళు కూర్చుని విని, సో యు ఆర్ దేర్ టు సేవ్ ద టైమ్, వెదర్ ఇట్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ మహాభారత, వెదర్ ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ ఫిజిక్స్లో బాన్ అప్రాక్సిమేషన్, మరొకటా మరొకటా మీరు నేర్చుకుని ఉన్నారు ఆల్రెడీ. ఆ నేర్చుకున్న దాన్ని వాడు నేర్చుకోవాలంటే 10 గంటలు పెడితే మీరు నేర్చుకున్నది వాడు చెప్పడం 10 నిమిషాలు. కాబట్టి మీరంతా కూడా వాడికి దోహదపడాలి.
1: సార్ ఇప్పుడు మీ వ్యక్తిగతం వద్దాం, ఒక సైన్స్ ప్రొఫెసర్, మీరు సైన్స్ ప్రొఫెసర్కి ఈ సాహిత్యాభిలాష ఎలా కలిగింది? అంటే కవిత్వాన్ని ఇష్టపడడం వేరు, కానీ మీరు కవిత్వం కూడా రాస్తుంటారు, అందులోనూ పద్య కవిత్వాన్ని, అలాగే మీ నోట ఒక 2 పద్య కవితలు కూడా చదివి వినిపించండి సార్.
0: మేము చదువుకునే రోజుల్లోనే మా పుస్తకాల్లో కొన్ని రామాయణ మహాభారత పద్యాలు ఇవన్నీ ఉండేవి, అది బట్టి పట్టించేవారు మా చెత్త. ఆ బట్టి పట్టడం అనేటువంటి కార్యక్రమం వలన ఆ పద్యంలో మా మాస్టర్ చదువుతుంటే పద్యం, అది నేను చదవలేకపోతున్నానే నాలో ఉన్నటువంటి బాధ, మేగడ రామలింగ స్వామి గారిలాగా నేను పద్యం చదవలేను, కానీ నాకు ఆ భాష మీద పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేసి పద్యం రాయటానికి ప్రయత్నం చేస్తాను. చదవలేకపోవచ్చు, షణ్ముఖాంజనేయరాజులాగా చదవలేకపోవచ్చు, కానీ నాకు పద్యం నేర్చుకోవాలా. కాబట్టి 2 విధాలు, ఒకటి నువ్వు ఎన్టీ రామారావు గారిలాగో లేదా ఘంటసాల గారిలాగో వారి యొక్క స్కిల్ నీకు రాకపోయినా నీకంటూ నీకు ఏదో స్కిల్ నువ్వు డెవలప్ చేసుకోవాలా. వారు ఎత్తికేదాం అవసరం లేదు, నీకు మనశ్శాంతి కావాలా, ఆహా నేను ఘంటసాల గారిలా పాడలేకపోయినా, కానీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అంత బాగా రాయకపోయినా నేను కూడా రాయగలిగాను అనేటువంటి ఆత్మసంతృప్తి కావాలా. తర్వాత మా తాతయ్య గారు ఒక ఆయన వక్కలం లక్ష్మీపతిరావు గారని, ఆయన పద్యకవి, ఆయనతో కూర్చోవడం వల్ల ఇలా మనం కూడా రాస్తే బాగుంటుందేమో అని ప్రయత్నం చేసి చాలా పద్యాలు రాస్తానుంటాను. ఉదాహరణకి ఈవేళ ఒక పద్యం రాశాను, పొగడగానే జనుడు నిన్ను పొంగవలదు, భంగపరిచినప్పుడు కురంగవలదు, నిజము స్వీకరించి మెలుగు నిండుమదిని, చిన్ని చెప్పిన మాటలు చెలిమితోడ. అలాగే దొంగ పనులు చేసి దోషివి కామాకు, పొరల సొమ్ము దోచ పాపముగును, సేవ చేయకున్న చేయికేయ చెడును, చిన్నమెత్తు కూడా చెలిమితోడ. దీంట్లో నేను చెప్పేది ప్రతి పద్యంలోనూ కూడా నా దాంట్లో చిన్న మొరాలిటీ, ఎన్ని విద్యలున్నా ఎంత నేర్చినా కానీ కావ్యసారము వడకాచి కూడా తెగువు లేని మనిషి తెలివంత వ్యర్థంబు, చింత చేసి చూడ చెలిమితోట. మంచితనమన్నది తన మతము కాగా, మానవాతీత శక్తులు మనిషికేల, సకల శాస్త్రాల ఘనమైన సారమిదియే, చిన్ని చెప్పిన మాట చెలిమితోట. ఇలాగా మంచి చెడులు మంచి పద్యం రాశాను.
1: చెప్పండి.
0: పుట్టగాని నిన్ను పొదవి పెట్టిన వారే, గిట్టగాని నిన్ను గెంటివేయు, లోకధర్మమిదియ లోకోక్తి కాదని చెప్పుచుంటే వినము చెలిమితోడ. అలాగే పొడములో భగినీ హస్తభోజనంబు, పూజ కార్తీక మందున పుణ్యప్రదము, ప్రియముగ సహోదరుల మధ్య ప్రేమ పెంచు, చిన్ని చెప్పిన మాట చెలిమితోడ. నా ప్రతి పద్యంలోనూ కూడా సామాజిక కోణం ఎక్కువగా చూపిస్తుంటాను. నా దగ్గర ఒక పిల్లవాడి

0: మధ్యన 10th క్లాస్ పిల్లవాడు, ఇప్పుడు 11th వచ్చాడు, శుభం వర్మ అతని పేరు. అతను ఒక అద్భుతమైన శతకం రాశాడు. ఆ పద్యాన్ని నన్ను కరెక్ట్ చేయమని ఇచ్చి నా దగ్గర కూర్చుని దాన్ని కరెక్షన్ చేసుకుని మంచి శతకం తయారు చేశాడు. దాంతో మీరు నమ్మరు, సిగ్గు విడిచి చెప్తున్నాను, 50% పద్యాలు నాకు అర్థం కాలేదు. వాడి దగ్గర అర్థం తెలుసుకున్నాను నేను. అంటే పిల్లల్లో సహజాతం, దేవుడిచ్చినటువంటి అదృష్టం. వాడిని అడిగాను, నీకు ఎక్కడి నుంచి అయ్యాయి పద్యాలు వచ్చినాయి అంటే, తెలియదు మాస్టారు, రాశానంతే.
1: ఎందుకంటే మామూలు కవిత్వం వేరండి, పద్య కవిత్వం వచ్చేసరికి ఛందస్సు, ఛందోబద్ధంగా అది ఆటవలదా అది ఉత్పలమాల అంటే అంత ఆ మీటర్లో రాయాలి కదా సార్, చాలా కష్టమైన పని.
0: అంటే అది దానివల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి. మీరు చెప్పదలుచుకూడదు నేనేం చేస్తానంటే పద్యం రాసి ముందు ఇంగ్లీష్లో రాసుకుంటాను, నాకు కొంచెం ఫ్లూయెన్సీ ఉంది కాబట్టి దాన్ని తెలుగులో రాసుకుంటాను, అప్పుడు దాన్ని పద్యంలో పెడతాను. నా అదృష్టం బాగుంటే నేను చెప్పి పద్యాలన్నీ కూడా మారిషస్ గవర్నమెంట్ ఆ పిల్లలకి ప్రతిరోజు బోధిస్తుంది ఈ పద్యాలని. అనేక స్కూల్స్లో నేను రాసిన పద్యాలని చదివి వినిపిస్తున్నాను. ఎందుకంటే దానికి అదృష్టం పద్యం రాసి కింద భావం తెలుగులోను, దానికి ఇది ఇంగ్లీష్లోను రాస్తున్నాను. కాబట్టి నా పద్యంలో మీకు ఎక్కడ మూర్ఖత్వం మూఢత్వాలు ఉండవు.
1: నెక్స్ట్, మీరు ఇంగ్లీష్ లిటరేచర్ కూడా బాగా చదివినట్టు ఉన్నారు కదా సార్.
0: ఈవేళ ప్రస్తుతం నేను అనేకమైన ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగులోకి తర్జుమా చేశాను, తెలుగు పుస్తకాలు ఇంగ్లీష్లో తర్జుమా చేశాను. ఇంగ్లీష్ సాహిత్యంలో మంచి పట్టే ఉంది. అంటే షేక్స్పియర్ కావచ్చు, వర్డ్స్వర్త్ కావచ్చు, రస్కిన్ కావచ్చు, టాలస్టాయ్ కావచ్చు, ఇవన్నీ చదివున్నాను నేను. ఇటు తెలుగు గ్రంథాలు చదివాను, చిన్నప్పుడు కొంత వేదం కూడా చెప్పుకున్నాను నేను. అంటే ఎందుకు చదివామని మీరు అడగచ్చు. ఒక్కొక్క విషయంలో అంటే ఒక చంద్రుని చూసి భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాడు అనేది ఇన్స్ట్రుమెంట్ లేకుండా కొండ మీద నుంచుని కనురెప్పల యొక్క ఎన్నిసార్లు కనురెప్పల కిందకి మీదకి కదిలి లెక్క చూసి చంద్రుడు ఎంతసేపు తిరిగాడు కనిపెట్టారు. ఆ రోజుని కొండ మీద కూర్చుని ఒకరోజులో జరిగే కొన్ని సంవత్సరాలు కొన్ని వేల మంది కూర్చుని ఆ చంద్రుడు ఎలా తిరుగుతున్నారు కనిపెట్టారు. వారి దృష్టంతా కూడా దాని మీద. సైన్స్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ అబ్జర్వేషన్. ఆ సైన్స్లో కానీ పద్యాలు రాయటంలో కానీ ఈ పద్య విద్య అనేది పేరు రవికుమార్ అని బ్రహ్మాండమైన పుస్తకం రాశారు. అటువంటి వ్యక్తులు ఈవేళ దేశానికి కావాలి. నేను అతను ఎంతో అభిమానిస్తాను, చక్కటి పుస్తకం రాశాడు. అలాగని మీరు రాత్రికి రాత్రి మీరు కాళిదాస్ అయిపోను అవసరం లేదు. కానీ శ్రీనారాయణ రెడ్డి గారు ఓ మాట అనేవారు నాతోటి, నువ్వు రాయి, రాసే ముందు పెద్దవాళ్ళు చూపించి తప్పులు లేకుండా రాయి, ఎందుకంటే నీ పద్యం తప్పులు పద్యం రాస్తే దాన్ని ఎవరో అనుసరించి వాడు అలాగే రాయటానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు రాయి, ఏ బేతవాళ్ళు గారికో పేరు రవికుమార్కో చూపించి దాంట్లో తప్పులుంటే సవరించుకుని అప్పుడు నువ్వు పంపించి బయటికి. ముందు కావాల్సింది ఈ స్టాండ్ కరెక్టెడ్, ఎవరైనా తప్పు అది ముందు పిల్లలకు నేర్పాలి. మీరు ఇందాక అన్నారు చూస్తారా, ఓటమిని నేర్చుకోవాలా. పిల్లలకి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట్లాడి కన్నా వింటూ చాలా గొప్ప, అది నేర్పాలి. కాబట్టి నాకున్న అనుభవంతో నేను ఈవేళ సమాజానికి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మాధ్యమం బాగోలేదు, గవర్నమెంట్ బాగోలేదు, మమ్మ బాగోలేదు, అది బాగోలేదు అని మనం ఆలోచించడం అవసరం లేదు. నువ్వు నీకుగా బతకడానికి ట్రై చేయి. నా చిన్నప్పుడు తల్లిపోయింది నాకు, స్టెప్ మదర్. నాకు ఆవిడ ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా చూస్తుందండి ఆవిడ ఎంతో. కానీ తల్లి ప్రేమను మిస్ అయ్యాను.
1: తల్లి ప్రేమకి సాటి ఏది
0: లేదు. తల్లి ప్రేమను మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన తల్లి ప్రేమను ఎలాగా ఎలా సంపాదించలేము. కానీ ఈ పద్యాలు రాయటంలోను, ఈ సాహిత్య సభలకు వెళ్ళటంలోను, ఆ కాసేపు సాహిత్య సభలకు వెళ్ళమని అందరికీ చెప్తాను. ఎందుకంటే ఆ ఉన్న కాసేపు కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం, ఇన్వాల్వ్ అవుతాం మనం. కానీ సాహిత్య సభల్లో మాట్లాడే వాళ్ళకి కూడా చిన్న సలహా, సాహిత్య సభకి వెళ్తే అప్పుడప్పుడు చిరాకు వస్తుంటుంది, పొగడతలు తెగడతలు తప్ప మరొకటి ఉండట్లేదు.
1: మీరు సాహిత్య సభలు అంటే నాకు గుర్తొచ్చింది, నేను చాలా సాహిత్య సభల్లో మిమ్మల్ని చూశాను, అబ్జర్వేషన్ అంటాం కదా, అలాగా గమనించాను. ప్రతి సాహిత్య సభకి కూడా, సాహిత్య సభ అనే కాదు, మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆ పంచికొట్టు, మెళ్ళా కండువ, తల మీద చిన్న పిలక, ఏంటి మాస్టర్ ఈ వస్త్రధారణ మీరు ఇది ఫాలో అవడానికి కారణం ఏంటి?
0: వస్త్రధారణ ఫాలో అవడానికి కారణం ఒకటి, నేను బయటకి కొన్నిసార్లు అదర్ ప్లేస్కి వెళ్ళాలంటే టై కోటు వేసేవాడిని, కానీ 90% పంచలోనే ఉంటాను. దీనికి కారణం ఏంటంటే ఒక స్వార్థం, అందరూ ప్యాంటలో ఉంటాను, నేను ఒక్కడే పంచలో ఉంటాను, చూడగానే కనపడతాను. ఆ తర్వాత నేను సభలోకి వెళ్ళగానే అనేక మంది నాకు నమస్కారం పెడుతుంటారు, అదొక రకమైన స్వార్థం. రెండోది, ప్రతి మనిషి కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడడం కాదు, సాంప్రదాయాన్ని పాటించి చూపిస్తే, ఆ సాంప్రదాయాన్ని కొంత గౌరవించుకునే పద్ధతి నేర్చుకోకపోతే ప్యాంటు షర్టు సులభతరంగా ఉంటుంది కాబట్టి అందరూ వేసుకుంటారు, తప్పేం కాదు అది. కానీ 24 గంటలు నా భాష, నా దేశం, నా సాంప్రదాయం ఏం సుఖం చెప్పి నువ్వు పాటించు, కొంతైనా కొంత కొంతైనా పాటించినట్టయితే ఆ దృక్పథం మారుతుంది. తర్వాత ఆ పర్టికులర్ వాతావరణానికి కూడా ఒక రకమైనటువంటి ఉత్తేజకరమైన కళ వస్తుంది. ఈ పంచి వల్ల నా వల్ల వచ్చిందని నేను అన్నాను. ఐ ఎంజాయ్ ఏ కైండ్ ఆఫ్ ఎయిర్ కండిషన్.

0: ఇంగ్ ఆఫ్ మై బాడీ. నేను ఖద్దరు బట్టలు కడతాను, కాటన్ బట్టలు కాబట్టి
1: అలా తెలుగుదనం నడిచొస్తున్నట్టుగా
0: ఉంటుంది. నాకు నాకు సంతోషం అది. ఇది మీలాంటి వాళ్ళు అలాగనగానే చిన్న ఉబ్బుతాను, చిన్న బల్జింగ్ కాన్సెప్ట్. అందరూ పంచులు కడితే నేను ప్యాంటు ఎద్దునేమో తెలియదు కాదు.
1: ఆచరించాలి అనేటటువంటి భావన మీలో ఉంది. మీ ఇంటర్వ్యూ అంతలో కూడా నేను గమనించింది ఏంటంటే చెప్పడం కాదు, ఆచరించాలి. మనం ఆచరించిన దాన్ని బట్టే మన పిల్లలు కానీ మన మనవలు కానీ లేకపోతే సమాజంలో నలుగురు కానీ దాన్ని చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు అనేటటువంటి ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారు.
0: నా ఉద్దేశంలో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈవేళ పిల్లల్ని బాగు చేసే పద్ధతి, బాగు చేయాల్సిన బాధ్యత ప్రతి టీచరు పట్టుకోవాలా. ఈవేళ ప్రపంచంలో పాడైపోతుంది, పాడైపోతుందంటే మెయిన్ కారణం టీచర్. టీచర్ కనుక మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా పనిచేసినట్లయితే, గురు బ్రహ్మ నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను బట్టి నీ పిల్లోడు ఉంటాడు. పాఠం చెప్పడం కాదు, ఆచరణ, నీ ప్రవర్తన, నీ రుజువర్తన, నీ వస్త్రధారణ, నీ మాట, నీ చేత, ఇది ఇంపార్టెంట్. తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ వాడు నువ్వు కాకపోతే ఇంకోటి దగ్గర చదువుకుంటాడు.
1: సార్, ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి మా ఆహ్వానం మీద వచ్చి మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకి మీ అమూల్యమైనటువంటి అనుభవాన్నంతా రంగరించి అమూల్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేశారు, అనేక సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి, డాక్టర్ కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారు.
0: ధన్యవాదాలండి. అందరికీ కూడా ధన్యవాదాలు. పిల్లలందరికీ నా ఆశీర్వచనాలు. మీరు చక్కగా దేశానికి ఉపయోగపడి పౌరులుగా తయారవ్వాలని, అలా తయారు చేసి బాధ్యత ప్రతివారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నాకు అవకాశం కల్పించిన ఆకాశవాణికి ధన్యవాదాలు.
2: సంధ్యారాగం కార్యక్రమంలో మీరింతవరకు ఆచార్య కొచ్చర్లకోట వెంకట సత్యనారాయణ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విశ్వరూపం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి ఈ చిత్రం నుండి పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వాలిటీన్ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
0: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణా ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం

0: ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తాం. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుంది

0: పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ ని తీసుకోవాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదే విధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్త్ చేసుకుంటా కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం.
1: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వి మాధవ్ రెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరి డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్ధిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వాణిజ్య విరామం.
3: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పదిహేను ఆరు 2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో అంశాధారిత వ్యాఖ్యాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలర్స్ ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానం వింటారు.
1: మహిళావాణికి స్వాగతం అండి. ఊహాలోకంలో విహరించడం ఎవరికిష్టం ఉండదు? అందమైన పూదోటలో హరివిల్లుపై ఊయలు లూగుతూ నీలి ఆకాశంలో తేలియాడుతూ మబ్బులతో దోబోచులాడుతూ పాలనురగ వంటి జలపాతంలో కేరింతలు కొడుతూ పచ్చని పచ్చిక బయళ్లపై సేద తీరుతూ అలా అలా ఊహల్లో తేలిపోతుంటే ఎంత బాగుందో కదా. అయ్యో అలా కంగారు పడకండి, నాకేమీ కాలేదు. మీతో అలా సరదాగా కాసేపు రంగురంగుల ఊహల లోకంలో విహరించాలని అనిపించింది అంతే. అసలు రంగులేని ప్రపంచం ఊహించగలమా? మన ఊహే చాలా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటాం కదా, మరి ఆలస్యమెందుకు? ఈరోజు కలర్స్ అనే అంశంతో మీ ముందుకు వచ్చింది మీ శ్రీదేవి. కలర్స్ గురించి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు ఒక మంచి కలర్ఫుల్ పాట విందాం.

రంగులు మనకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని, మానసిక ప్రశాంతతని ఇస్తాయి. అనుక్షణం పలు రకాల రంగులు పలకరిస్తూ ఉంటాయి. నీరు, భూమి, ఆకాశం రంగులు ప్రపంచం మొత్తానికి ఒక్కటే. అసలు రంగంటే ఏంటి? ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం అంటే వేవ్లెంత్ ఉన్న కాంతిని రంగు అంటాం. వేర్వేరు వేవ్లెంత్లో ఉన్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుంది. వివిధ రంగులు కాంతి యొక్క వేవ్లెంత్ పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 నానోమీటర్లు.

నుండి 700 నానోమీటర్ల మధ్యలో ఉంటాయి. ఈ కాంతి కిరణాలను రెటీనాలోని కోన్ కణాలు గుర్తించి మెదడుకు సంకేతం అందిస్తాయి. సూర్యకాంతిని లేదా తెల్లని కాంతిని పట్టకం గుండా విశ్లేషించినప్పుడు కాంతి వక్రీభవనం చెంది అందలి అంశ 7 రంగులుగా విడిపోయి ఒక వర్ణపటం కనిపిస్తుంది. దీనినే మనం ఆంగ్లంలో స్పెక్ట్రం అంటాం. ఇందులో 7 రంగులుంటాయి. ఎక్కువగా అందరికీ తెలిసిన రంగులు సప్తవర్ణాలు. సప్తవర్ణాలనగానే మనకు ఇంద్రధనస్సు జ్ఞాపకానికి వస్తుంది. వైలెట్, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నారింజ, ఎరుపు రంగులే ఇంద్రధనస్సు రంగులు. దీన్నే సులువుగా గుర్తుపెట్టుకోవడానికి విబ్జియోర్ అనే పదాన్ని వాడుతుంటారు. మనకి ఇంద్రధనస్సులో ఎరుపు రంగు స్పష్టంగా చాలా దూరం నుండి కనిపిస్తుంది. దీనికి గల కారణం ఎరుపు రంగులో కలర్ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎరుపు చాలా దూరం నుండి కూడా స్పష్టంగా కనబడుతుంది. అందుకే రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు ఎక్కువగా ఎరుపు రంగులో రాస్తారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎరుపు రంగును కలిగి ఉంటాయి. ఈ ఎరుపు పడితే ఆగాలని సంకేతం. దూరంగా వస్తున్న వారికి కూడా స్పష్టంగా చేరే సంకేతం. ఎరుపు రంగుకి మరో విశేషం ఉందండోయ్, ఇది ఆకలిని పెంచుతుంది. అందుకే చాలా ఆహార పదార్థాల ప్యాకింగ్ కూడా ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఆహార పదార్థాలు విక్రయించే కొన్ని సంస్థలు ఎరుపు రంగు కలిగిన లోగోలను వాడుతూ ఉంటాయి. ఎరుపు రంగు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. మన ఒంట్లో ప్రవహించే రక్తం రంగు కూడా ఎరుపే. చాలామంది కలర్ థెరపిస్టులు బెడ్రూంలో ఎరుపు రంగు వేయవద్దని సూచిస్తుంటారు. ఎందుకంటే ఈ రంగు నిద్రకు ఆటంకం కలిగిస్తుంది, మెదడుకు విశ్రాంతి కలగకుండా అంతరాయం కలిగిస్తుంది. పుట్టిన పసిపిల్లలు తొలిగా గుర్తించే రంగు ఎరుపు. 2 వారాల వయసు నుండి పిల్లలు ఎరుపు రంగును గుర్తిస్తారు. అందుకే చాలామంది చంటి పిల్లలకు ఎర్రని వస్తువులైన బంతి, బొమ్మలు వంటివి కానుకగా ఇస్తూ ఉంటారు. పురుషుల కంటే మహిళలు ఎరుపు రంగు షేడ్లను ఎక్కువగా గుర్తించగలుగుతారట. ఎరుపు రంగు బలం, అభిరుచి, ప్రేమ, ధైర్యం, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. మరో చక్కని పాట విన్నాక మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం.

ఇక నీలం రంగు విషయానికి వస్తే ఈ రంగు అన్నిటినీ తనలో కలుపుకునే తత్వం కలది. విస్తారమైనది, అవగాహనకు మించినది ఏదైనా సాధారణంగా అది నీలిరంగులో ఉంటుంది. ఆకాశం, సముద్రం చాలా విస్తారమైనవి. వీటి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. నీలిరంగు చాలా ప్రత్యేకమైనది. మనం తరచూ వింటూ ఉంటాం నీలమేఘశ్యాముడు, నీలకంఠుడు వంటివి. అంటే నీలిరంగు తనలో ఎన్నో ఇముడ్చుకుని ఉన్నదని అర్థమవుతుంది కదా. నీలం రంగు ప్రకృతిలో అత్యంత అరుదైన రంగు. అలాగే ఈ రంగుని పునర్నిర్మించడం కూడా చాలా కష్టం. అందుకేనేమో నీలిరంగు ఎక్కువగా ఉండే నెమలి మన జాతీయ పక్షి అయింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే రంగు కూడా నీలమేనని పలు అధ్యయనాల్లో రుజువైంది. ఇక గులాబీ రంగు విషయానికొస్తే, గులాబీ రంగుకి కోపాన్ని, ఆందోళనను తగ్గించే శక్తి ఉంది. ఆడవాళ్లు, పిల్లలు ఎక్కువగా ఇష్టపడే రంగు గులాబీ. ఈ రంగు ఓదార్పు మరియు ప్రశాంతత అందించే భావాలకు ప్రసిద్ధి చెందింది. స్త్రీత్వం, మాధుర్యం, యవ్వనం వంటివి తెలియజేయడానికి కూడా ఈ పింక్ కలర్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకే ఆడవారి సౌందర్య ఉత్పత్తులు ఎక్కువగా పింక్ కలర్లో ఉంటాయి. ఇక ఆకుపచ్చ రంగు విషయానికి వస్తే, ఈ రంగు పెరుగుదలకు, పర్యావరణాన్ని సూచిస్తుంది. భద్రతకు సంబంధించి కూడా ఆకుపచ్చ ముడిపడి ఉంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్లో గ్రీన్ సురక్షితానికి సంకేతంగా ఉపయోగిస్తారు. అభివృద్ధి, సంపదకి సంకేతమే ఆకుపచ్చ. ఉదయాన్నే లేవగానే పచ్చని చెట్లని చూడాలంటారు. ఇది కళ్ళకి ఎంతో మేలు చేస్తుందని, అలాగే పచ్చని గడ్డిపై చెప్పులు ధరించకుండా నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని కూడా చెబుతారు కదా. సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబాలని పచ్చని కుటుంబం అని కూడా అనడం వినే ఉంటాం కదా. ఆకుపచ్చకి ఉన్న ప్రత్యేకతే అది. అందుకేనేమో పెద్దలు పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లాలని దీవిస్తూ ఉంటారు. ఇక నారింజ రంగు విషయానికి వస్తే, శక్తివంతమైనది, ఉత్సాహం, ధైర్య సాహసాలకు, త్యాగానికి ప్రతీకగా వర్ణించబడింది. నారింజ రంగు ఉత్తేజకరమైన రంగుగా కనిపిస్తుంది. ఎంతో శక్తిని కూడా ప్రసాదిస్తుంది.

ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే కాషాయ వస్త్రాలను సన్యాసులు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఈ రంగు మనసుని ఉత్సాహపరిచి కొత్త శక్తిని అందజేస్తుంది. పురాణ గాథల్లో విన్నాం బాలహనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి పండు అనుకుని మృంగేశాడని. నారింజ రంగుకి శక్తి ఎక్కువ అని చెప్పుకుంటున్నాం కదా, దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఉదయాస్తమయాలలో నారింజ రంగులో ఉంటాడు. సూర్యుని శక్తిని ఉపయోగించి సౌర విద్యుత్తుని పొందుతున్నాం కదా. అలాగే ఆ బంగారు కాంతి లేకపోతే భూమి మీద అసలు జీవమే ఉండదుగా. మరిన్ని రంగుల గురించి తెలుసుకునే ముందు మరొక పాట విందాం.

అంటారు. అసలు తెలుపు అన్నది రంగే కాదు. ఏ రంగు లేనప్పుడు తెలుపు మాత్రమే ఉంటుంది. తెలుపు అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. తెల్లటి కాంతిని వక్రీభవనం చేసి ఆ రంగులను ఏడింటిని వేరు చేయవచ్చు. ఈ తెల్లని రంగు ప్రశాంతతకి చిహ్నం. ఈ రంగు ఎంతో హాయినిస్తుంది. స్పష్టంగా కనిపించే రంగు తెలుపు. స్వచ్ఛమైనది, ఎటువంటి కల్మషం లేనిదానికోసం వివరించినప్పుడు తెలుపు వర్ణాన్నే గుర్తు చేసుకుంటారు. ఎండాకాలంలో లేత రంగులు అలాగే తెల్లని వస్త్రాలు ధరించి బయటికి వెళితే ఎండ ప్రభావం అంతగా ఉండదు. ఇక పసుపు వర్ణానికి వస్తే, పసుపు అత్యంత ప్రకాశవంతమైన రంగు. ఇతర రంగుల కంటే పసుపు మన దృష్టిని వేగంగా ఆకర్షిస్తుంది. దాదాపు అన్ని సంస్కృతుల్లో పసుపు వెచ్చదనం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. మనిషి కన్ను పసుపు రంగుని చాలా త్వరగా గుర్తిస్తుంది. కనుకనే పాఠశాల బస్సులకి, ట్యాక్సీలకి, ఆటోలకి, ట్రాఫిక్ లైట్లకి పసుపు రంగును ఉపయోగించారు. ఇక నలుపు రంగు గురించి చెప్పుకుందాం. నలుపు దేనిని బయటకు ఇవ్వదు, ప్రతీదాన్ని తనలో శోషించుకుంటుంది. ఉదాహరణకి నల్లని వస్త్రాలు ధరించి ఎండలో వెళ్లకూడదని అంటారు కదా, ఎందుకంటే నలుపు రంగు ఎండని తనలో శోషించుకుంటుంది కాబట్టి. నల్లని దుస్తులు ధరించి మంచి ప్రదేశానికి వెళితే ఆ మంచిని శోషించుకుంటుంది, అలాగే చెడు ప్రాంతానికి వెళితే చెడును గ్రహిస్తుంది. కనుకనే చాలామంది నలుపు ధరించడానికి ఇష్టపడరు. మరి ఏ రంగు ప్రత్యేకత దానికి ఉంది? ఒక రంగు గొప్పది మంచిది అని అనడానికి లేదు. నల్లని రంగుని ఇష్టపడని వారు కూడా తమ జుట్టు మాత్రం నల్లగా ఉండాలని కోరుకుంటారు. అందుకే దేని ప్రత్యేకత దానిదే. అన్ని రంగులు ఉంటేనే వర్ణచిత్రానికి కళ వచ్చేది. మరికొందరికి రంగులంటే చాలా భయం ఉంటుంది. అలా రంగులంటే భయపడ్డాన్ని క్రోమోఫోబియా అని అంటారు. మన భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలున్నాయి. చెట్లకి పొట్లకి పూజ చేసే పండుగలు, దీపాలు వెలిగించి చేసే పండుగ, ఇలా ఎన్నో జరుపుకుంటాం కదా. అలాంటిది కన్నుల పండుగ చేసే రంగులని ఎలా విడిచిపెడతాం చెప్పండి? అందుకేగా రంగుల పండుగ హోలీ ఉన్నది. చిన్నా పెద్ద అంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని సంతోషంగా జరుపుకునే పండుగే హోలీ. సప్తవర్ణాలు కలిసిన ఇంద్రధనుసులా అందరి జీవితం సంతోషకరమైన రంగులతో నిండి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ ఇక సెలవు.

అంశాధారిత వ్యాఖ్యాన కార్యక్రమంలో భాగంగా మీరింతవరకు కలర్స్ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానం విన్నారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన సమాచారం ప్రకారం ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి అక్కడక్కడ వర్షం లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు వాల్తేర్లో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 34.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2. ఆంధ్ర కోస్తా తీర ప్రాంత మత్స్యకారులకు రాగల 5 రోజులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో రామాయణంలో ఆంజనేయుని పాత్రలో శ్రీ ఇల్ల సూర్యనారాయణరావు గారు పాడిన కొన్ని రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ అల్లు

ದುರ್ವಾರ ಭವದ್ಭಿದ ಹದಗಲರ ಮುನಿ ಪುಂಗ ಬುಲೈನ ಗಾನಿ.

रणरंग भीमा हनुमायनी दर्शनमिम्मो राघव

你那么忙，你耍的不忙，你那么忙，你耍的不忙，忙能不能忘记？

Yay! Yay! Yay! Say, Maximo, on with them! No, no, no, no!

మామా సుగ్రీవ, నా స్వామి సన్నిధికి విరామమా సుగ్రీవ. ప్రభు సమస్మరణమే నాకు భుక్తి, వారి సేవా భాగ్యమే నాకు శక్తి, శ్రీరామ దివ్య స్వరూపమే నాకు భుక్తి. అడుగో అడుగో అడుగో నా రామచంద్రుడు. భందన భీముడు ఓహో ఓహో

నా ప్రభువు, నా ఆరాధ్య దైవము, నా రామచంద్రుడు, నిన్ను సంహరింప దీక్ష గైకుంటూ నేను దానిని రక్షించుడునా? ఇది ప్రళయమా లేక జగత్ విలయమా? అమిత పరాక్రమా!

తమ పాదములు గొల్చునేను అభయదానము సంగుట. ఇదేమి కర్మమా?

ఎవరు బోధించితేరయ్యా, ఎవరు బోధించితేరి? నారద మహర్షియా, నారద మహర్షియా, నీకే తెర వెరంగించినది. అయ్యయ్యో, అకారణ కలహమా? అట్లైనా రామాంజనే యుద్ధమా? హే పరంధామ శ్రీరామ, నిన్ను స్మరింపగా మున్నే స్వామి, నిన్ను స్మరింపగా మున్నే నీరంబెగ్రాలని వాడనే నిన్నెదురాడుటెట్లు సంజీవి తెచ్చి నిన్ను చాటి సౌమిత్రి గదబోని నీతోడ కలహమెట్లు.

సీత మహాసాద్రి నా తండ్రి నెజిరి నుంచి పాపినై ముఖమెట్లు చోపగలను హక్క చంద్రాదులారా మహాత్ములారా బ్రహ్మరుద్రాదులారా దిక్పాలులారా సత్యము ఫలనార్థమై స్వామి సమరమేజిది సమరమే జిది నా

ఏది ఆగము ఆగము ఓ ప్రాణ బాంధవులారా ఆడిన మాట దబ్బున

అంగదా, నా దగ్గరకు రమ్మునాయనా. శ్రీరామచంద్రులకు మారుతి సమర్పించుకున్న మందార పూలహారమని శ్రీవారి పాదార్చనమనర్చి నా విజ్ఞానం.

మరియు పవన పుత్రుడు మీ కరుణ ఎరవరు రక్షింప ఘనదయనమా వానరులు సర్వదా రామ భక్తులను ఆదిదేవునకు హివియ జోకారులను అంగదా

అబరి మార్పగలేంటి మాయాతీతుడవై చరించి మాయాబుల బరి మార్పగలేంటి మాయాతీతుడవై చరించి లీలా మాతృడవై హరించి లీలా మాతృడవై హరించి లీలా మాతృడవై హరించి పావన చేసిన శ్రీహరి నీవే పావన

రంగస్థలే కార్యక్రమంలో మీరు ఇంతవరకు రామాయణంలో ఆంజనేయుని పాత్రలో శ్రీ ఇళ్ల సూర్యనారాయణరావు గారు పాడిన కొన్ని రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ అల్లు సింహాచలం. ఈ పూట రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

విరామ సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 3:23. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 925 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ఈ సాయంత్రం 4:58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు 102 మెగాహెడ్స్పై ప్రసారాలు కొనసాగుతాయి, శ్రోతలు వినవచ్చు. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి రెండవ ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 11 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటు యువతకు అవసరమైనటువంటి వ్యాఖ్యానంతో కూడిన కార్యక్రమం వింటారు. ముందుగా ఒక సినిమా పాట విందాం. గోవిందుడు అందరు వాడే ఈ చిత్రం నుంచి ఒక పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం కదా. మరి నేను ఇందాక ముందుగానే చెప్పాను కదా, యూత్కి మరి మిగిలిన ఉద్యోగస్తులకి అలాగే సమాజంలో అందరికీ అవసరమైనటువంటి విషయం ఏంటంటే బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం. పోటీ కాంపిటేటివ్ పీరియడ్ ఇది, కాంపిటేటివ్ యుగం, కాంపిటేటివ్ వరల్డ్, ఇలా అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ పోటీ యుగంలో బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పెద్దలలో కూడా వ్యక్తిత్వ వికాసానికి చాలా డిమాండ్ పెరిగింది అని చెప్పవచ్చు. పాఠశాల నుంచి ఇంటి వరకు ఇప్పుడు ప్రతి చోట పిల్లలకు మొదటి నుంచి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలను బోధించడం మనం చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. పాఠశాల, కళాశాల, ఉద్యోగం, వీటిలో ప్రతి దశలను వ్యక్తిత్వం పట్ల సీరియస్గా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇప్పుడు కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. వ్యక్తిత్వ వికాసం అనేది మనలోని ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే ఒక నిరంతర ప్రక్రియగా చెప్పవచ్చు. ఇది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మరియు జీవితంలో విజయం సాధించడానికి ఎంతో దోహదపడుతుంది అని చెప్పవచ్చు. వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా, ఉన్నతంగా తీర్చిదిద్దడానికి చాలా విషయాలు ఉన్నాయి. వాటిని ఈ పాట విన్న తర్వాత మనం తెలుసుకుందాం.

0: జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇందులో మనం యువత వ్యక్తిత్వ వికాసాన్ని ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకుంటున్నాం. యువత ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. చిన్న చిన్న సవాళ్లను స్వీకరించి వాటిని అధిగమించడం ద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇతరులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా, మర్యాదపూర్వకంగా మరియు నమ్మకంగా మాట్లాడండి. అలాగే అవతలి వారు చెప్పేది ఓపికగా వినడం కూడా ఇందులో ముఖ్యమైన భాగం అని గుర్తుంచుకోవాలి. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

0: మరి మన యువత మరొక విషయం కూడా అలవర్చుకోవాలి, అదే పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూల దృక్పథం. జీవితంలో ఎదురయ్యే సమస్యలను, వైఫల్యాలను చూసి భయపడకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని సానుకూలంగా ఆలోచించాలి. మరొక విషయం భావోద్వేగ నియంత్రణ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా అవసరం యువతకు. కోపం, ఆందోళన వంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే జీవితంలో వారు అనుకున్న స్థాయికి ఎదగటానికి ఎన్నో అవకాశాలు తెరచి ఉంటాయి. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.
1: Both our love went together, Chanda Mama, Chanda.

మరి యువత మరొక విషయం గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడంపై శ్రద్ధ చూపాలి. మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి మంచి మంచి పుస్తకాలు చదవటం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటం మరియు నిరంతర అభ్యాసకుడిగా లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండటం ముఖ్యం. అలాగే బాడీ లాంగ్వేజ్, మీరు కూర్చునే, నడిచే మరియు మాట్లాడే విధానం మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని మర్చిపోకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కంటి చూపు కలపడం మరియు చిరునవ్వుతో ఉండటం చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని గుర్తుంచుకోవాలి. ఇవండి ఈరోజు మనం విన్న విషయాలు, తెలుసుకున్న విషయాలు, అలాగే పాటలు. ఓకే, మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సంధ్యా రాగాలు, మాధుర్యమైన సినిమా పాటలు వింటారు. 1980వ సంవత్సరం నుంచి 2000వ సంవత్సరం మధ్యలో విడుదలైన సినిమాల నుంచి కొన్ని పాటలు ఈరోజు వినవచ్చు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట అన్నదమ్ముల సవాల్. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా విన్నారు. సంగీతం సత్యం.

పూజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు రాజన్ నాగేంద్ర స్వర కల్పనలో. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యా రాగాలు మాధుర్యమైనటువంటి సినిమా పాటను విన్నారు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం

కేంద్రం ప్రసారాలు విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారం అవుతున్నాయి. ప్రకటన విన్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించగా విన్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట నేరాజనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఎస్ జానకి ఆలపించిన గీతం. సంగీతం ఓపి నయ్యర్.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు, మాధుర్యమైనటువంటి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ వింటారు. ఉద్యోగ వార్తలు చదివిన వారు రాజు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు. స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జిఎన్ఎం ఉత్తీర్ణతో పాటు APNMC రిజిస్ట్రేషన్.

0: ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బిఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 1 సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమాచారవాణి స్థానిక ప్రకటన వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.6 డిగ్రీ సెల్సియస్, గాలిలో తేమ 0.81% నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రత 28.5 డిగ్రీ సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీ సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.2 డిగ్రీ సెల్సియస్, గాలిలో తేమ 0.70% నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి 1-2 చోట్ల చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి వింటున్నారు. ఇందులో ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ డిజిఈ నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ క్యాంపస్ ఎక్కడంటే ఇది కంచరపాళ్యం విశాఖపట్నం వారు తెలియజేస్తున్నారు. కోర్సు స్పెషల్ కోచింగ్ స్కీమ్, డ్యూరేషన్ ఇది 1 ఇయర్ ఉంటుంది. ఏజీ వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల వరకు. అలాగే మినిమం క్వాలిఫికేషన్ 10+2 అంటే ఇంటర్మీడియట్. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉండొచ్చు. అలాగే బుక్స్ ఇంకా స్టేషనరీ ఇవన్నీ కూడా ఉచితంగా అందజేస్తారు. మరొక కోర్సు ఏంటంటే లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రో. ఈ కోర్సుకి కాల వ్యవధి ఇది కూడా 1 ఇయరే. వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. దీనికి కూడా వయో కనీస అర్హత 10+2 ఇంటర్మీడియట్. అలాగే ఈ కోర్సులో కూడా బుక్స్ అలాగే స్టేషనరీ ఉచితంగా అందజేయటం జరుగుతుంది. మరొకటి ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రో ఎన్ఐఈఎల్ఐటీ. ఈ కోర్సు 2 మంత్స్ కోర్సు. ఇది వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇది కూడా 10+2 కనీస అర్హత. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 3 లాక్స్ వరకు ఉండొచ్చు. అలాగే బుక్స్ స్టేషనరీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. వీటిలో మరి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ కోర్సులకి ఇప్పుడు చెప్పినటువంటి కోర్సులకి అప్లై చేయాలనుకుంటే సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విశాఖపట్నం వారిని సంప్రదించాలి. ఇప్పుడు చెప్పే నెంబర్ల ద్వారా టెలిఫోన్ నెంబర్ 0891 2788700 నెంబర్ మరో

సారీ 0891 కోడ్ 2788700 నెంబర్, అలాగే మెయిల్ ఐడి కూడా ఉంది. ఈమెయిల్ sreo.vpt.dgeet@thegovernment.in. ప్రకటన విన్నారు. ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్యాంశాలు. 6:30 సాయం సమీరం కార్యక్రమం వినవచ్చు, అలాగే 7:15 పల్లె సీమలు, అలాగే రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 విజయవాడ కేంద్రం నుంచి హరికథ ప్రసారమవుతుంది. మీరింతవరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈరోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందుచూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతీ యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: అదేవిధంగా జూలై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహూతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరి

0: లో ప్లాంట్ మొదటి యూనిట్ ను ప్రారంభించి అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికి తీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది, దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా రామగిరి, అనంతపూర్ డిస్టిక్ట్లో కూడా చూసాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె. రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ,
2: గాజువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళాజాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు.

మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వెన్నెలమ్మ వెన్నెల విరజాజి పువ్వుల ఊయల, శ్రీమతి టి సౌమ్య పాడిన లలిత గీతాలు వింటున్నారు.

మీరు ఇంతవరకు శ్రీమతి టి సౌమ్య పాడిన లలిత గీతాలు విన్నారు. లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర శీర్షికన ఇందులో ఈరోజు మనం పాల ఉత్పత్తుల ద్వారా ఆరోగ్య రక్షణ ఈ అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పాల ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే పోషకాలు, వాటి

ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో విధాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి కాల్షియం మరియు విటమిన్ డి. పాలు, పెరుగు మరియు చీజ్లలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. విటమిన్ డి వీటిని గ్రహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. తర్వాత ప్రోటీన్లు. పాల ఉత్పత్తులు కండరాలు పెరుగుదలకు మరియు శరీర బలానికి అవసరమైన ప్రోటీన్లను ఇవి అందిస్తాయి. ఇంకా పాలలో ఉండే పొటాషియం రక్తపోటును, అంటే బ్లడ్ ప్రెషర్ బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది కూడా. అంతేకాకుండా పాలల్లో కొద్దిగా పసుపు లేదా బెల్లం కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు అలసట కూడా తగ్గటానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇక ఇందులో మరొక ముఖ్యమైనది మజ్జిగ. ఆరోగ్యానికి అమృతం లాంటిది ఇది అంటారు పెద్దలు. ఇది శరీరానికి తక్షణ శక్తిని, చలువను ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటుగా ఎముకలను దృఢంగా మారుస్తుంది మజ్జిగ. రోజు మజ్జిగ త్రాగడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహకరిస్తుంది. గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఇది తగ్గిస్తుంది కూడా. అలాగే వేసవి కాలంలో వేడి వాతావరణంలో మజ్జిగ తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది ఈ మజ్జిగ. ఇంకా ఇందులో కాల్షియం, విటమిన్ డి మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం చేత ఎముకలను దృఢంగా మార్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మనం రోజువారీ ఆహారంలో ఈ పాల ఉత్పత్తులను భాగంగా చేసుకుంటే ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి అవకాశం మెండుగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. మరి విన్నాం కదా, ఈ ఫిట్నెస్ మంత్రంలో పాల ఉత్పత్తుల ద్వారా మన ఆరోగ్య రక్షణ ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్య రక్షణను కాపాడుకుని ఫిట్గా ఉండటానికి అవకాశాలు ఉంటాయని. మరి ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమం వింటున్నాం కదా. మరి ఇప్పుడు వికాసం శీర్షికన ఆయుష్మాన్ భారత్ ఈరోజు ఈ పథకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ పథకాన్ని 2018-19 సంవత్సరాల బడ్జెట్లో జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా ప్రకటించడం జరిగింది. ఈ పథకం పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా జాతీయ ఆరోగ్య బీమా కింద దాదాపుగా 10 కోట్ల కుటుంబాల వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇది. ఈ పథకాన్ని మోదీ కేర్గా కూడా అభివర్ణిస్తారు. ఈ పథకం యొక్క తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 14 April 2018 ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి మరియు వృద్ధుల కోసం ప్రవేశపెట్టబడిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత నగదు రహిత వైద్య చికిత్స అందుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు మరియు 70 ఏళ్ళు నిండిన సీనియర్ సిటిజన్లు ఈ పథకం పొందటానికి అర్హులు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ మరియు ఎంపీఎన్ఎల్ చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ద్వితీయ తృతీయ స్థాయి వైద్య సేవలు, ఐసీయూ ఛార్జీలు, మందుల ఖర్చులు కవర్ అవుతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంతో పాటుగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కూడా అనుసంధానమై లబ్ధిదారులకు వర్తిస్తుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరకు బాల్య దశలో ఆశించే చీడపీడల సమగ్ర యాజమాన్యం ముందు జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి భవానీ ప్రసంగం వింటారు. జానపద గీతం, ఆ తర్వాత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: ఉదయం 6:00 దేశభక్తి గీతం, దేశమును ప్రేమించుమన్న బృందగానం వింటారు. రచన శ్రీ గురజాడ అప్పారావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. భక్తిరంజని కార్యక్రమం 6:10 ప్రసారమవుతుంది. ఇందులో భక్తి కీర్తనలు ఇంకా దమ్మ పదం ప్రసారమవుతాయి. 6:30 చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీ రొక్కాల రాజన్. పొలం పనులు కార్యక్రమం 6:35 వింటారు. ఇందులో ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తెలుగు సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు జయంతి, పుల్లెల శ్రీరామచంద్రుడు వర్ధంతి, ఇంకా భారతదేశ 4వ రాష్ట్రపతి వివి గిరి వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం జీవన విధానానికి 5 యోగ సూత్రాలు ప్రసంగ ధారావాహిక 3వ భాగం ప్రసారమవుతుంది. ప్రసంగకర్త శ్రీ జి వేద భాస్కరం. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి వీణావాదన వింటారు. శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. 9:00 పాటల పల్లకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. రేపు మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మోకాళ్ల నొప్పులు శస్త్ర చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ సోమేష్ గారితో పరిచయం ఉంటారు. తర్వాత కార్మిక గీతాలు ప్రసారమవుతాయి. 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మధ్యాహ్నం 2:31 ఒకే గాయకుడు పాడిన కొన్ని సినిమా పాటలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు మాధుర్యమైన సినిమా పాటలు, 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైనటువంటి సినిమా పాటలు వింటారు. రేపు సాయంత్రం 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్లో భాగంగా నేల ఆరోగ్యంపై రైతులకు అవగాహన శాస్త్రవేత్త డాక్టర్ కె ఉమాజ్యోతి ప్రసంగం వింటారు. అనంతరం నారుకుళ్ళు తెగుళ్లకు రసాయనిక రహిత నివారణ మార్గం సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, శ్రీమతి ఎం జయశ్రీ. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో. 10:45 ఆ పాత ముద్రలు, పాత చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ధి సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు

0: ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకిమ్చంద్ర ఛటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3000 మంది యువతకు లబ్ధి చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: अलिनो के कारण कमजोर मानसून रहने की जो संभावित स्थितियां हैं और जिसका प्रभाव अब दिखने भी लगा है, क्योंकि मानसून अभी काफी लेट चल रहा है, इसलिए ओवरऑल अभी तक 43% बरसात कम हुई है और आगे भी जो मौसम का अनुमान है कमजोर रहने की संभावना है.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్

0: కాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరకు బాల్య దశలో ఆశించే చీడపీడల సమగ్ర యాజమాన్యం ముందు జాగ్రత్తలు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి భవానీ ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం చర్చించుకునే అంశం చెరుకులో బాల్య దశలో ఆశించే చీడపీడలు, సమగ్ర యాజమాన్యం, అలాగే ముందు జాగ్రత్త చర్యల గురించి నేర్చుకుందాం. అయితే చెరుకు పంట చాలా గణనీయంగా దాని విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం చెరుకు పిలక పెట్టే దశలో, అంటే బాల్య దశలో ఉంది చాలా వరకు. ఈ చెరుకు పంటను చాలా వరకు వర్షాధార పరిస్థితుల్లో రైతులు పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం నెలకొని ఉన్న ఎల్నినో వాతావరణ పరిస్థితుల వలన ఈ చెరుకులో చాలా రకాల చీడపీడలు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉంది. అందువలన ఈ చెరుకు పంటలో బాల్య దశలో ముఖ్యంగా ఆశించే పురుగులు, తెగుళ్ళు, వాటి యొక్క సమగ్ర శస్యరక్షణ విధానాల గురించి, అలాగే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం. చెరుకులో ఎక్కువగా బాల్య దశలో ఆశించి నష్టపరిచే పురుగు పీకపురుగు. ఈ పురుగు ఆంధ్రప్రదేశ్లోని చెరుకు పండించే అన్ని ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఆశించి నష్టం కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితుల్లో, నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనినే మువ్వు పురుగు అని కూడా అంటుంటారు. ఈ చెరుకు బాల్య దశలో, అలాగే వేసవి కాలంలో ఈ పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఆలస్యంగా నాటిన తోటల్లోనూ, కార్సీ తోటల్లోనూ ఎక్కువగా ఈ పీక పురుగు ఆశించి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ఈ పురుగు ఎక్కువగా వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతలు, అలాగే అధిక తేమ ఉన్నప్పుడు, అలాగే పంట నీటి ఎద్దడికి గురి అయినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెరుకులో ఈ పురుగు బాల్య దశలో పీక పురుగుగా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. అలాగే గడ ఏర్పడే దశలో కూడా కొంతవరకు కణుపులపై ఆశించి రంధ్రాలు చేసి నష్టం చేస్తూ ఉంటుంది. ఈ పీక పురుగు పిలకలు వేసే దశలో మువ్వులోనికి తొలుచుకుని పోయి మువ్వు లోపల భాగాన్ని తినివేయటం వలన మువ్వులు చనిపోతాయి. ఈ చచ్చిన మువ్వులు లాగామంటే తేలిగ్గా బయటకు ఊడొస్తాయి. అలాగే ఈ మువ్వు చచ్చిన కర్రలు కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటాయి. ఈ లక్షణాల ద్వారా పీక పురుగు ఆశించిందని మనం గుర్తించవచ్చు. ఈ పీక పురుగు ఆశించిన మువ్వు చనిపోయిన

మొక్కలో పక్క పిలకలు అధికంగా వచ్చినప్పటికీ అవి బలహీనంగా ఉండి సరిగ్గా పెరుగుదల లేక చెరుకు యొక్క బరువు నాణ్యత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువలన చెరుకులో ఈ బాల్యదశలో ఆశించే పీక పురుగును ముందుగా గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పీక పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ పీక పురుగు నివారణకు నాటిన 3 నుంచి 30 రోజుల మధ్యలో ఎకరానికి 1.25 టన్నుల చెరుకు చెత్తను కప్పి వీలైనంత తక్కువ వ్యవధిలో నీటి తడిపెట్టి మొక్కల మొదళ్ళకి మట్టిని ఎగదోయడం ద్వారా చాలా వరకు ఈ పీక పురుగు ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెరుకు నాటిన 20 రోజులకు లింగాకర్షణ బుట్టలు ఎకరాకు 3 నుంచి 5 చొప్పున పెట్టినట్టయితే పీక పురుగు ఉధృతిని గమనించడానికి అవకాశం ఉంటుంది. లేదా ఎకరాకు 10 చొప్పున పెట్టినట్టయితే ఈ అధిక సంఖ్యలో తల్లి పురుగులను ఆకర్షించి వాటిని నాశనం చేయడం ద్వారా ఈ పీక పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెరుకు నాటిన లేదా కార్సి చేసిన తోటల్లో 20 రోజుల నుంచి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన జీవిని ఎకరాకు 20,000 గుడ్లు ఉన్న కార్డు, అంటే ఒక కార్డుని 1 ఎకరాకు చొప్పున 4 సార్లు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో విడుదల చేసుకున్నట్లయితే ఎటువంటి క్రిమిసంహారక మందు పురుగు మందు కొట్టకుండా ఈ పీక పురుగును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఈ పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో, అంటే వర్షాధార చెరుకులో, చెరుకు నాటే సమయంలోనే కార్బోఫ్యూరాన్ 3G 12 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3G 10 కిలోలు లేదా క్లోరాండ్రా నిలిప్రోల్ 0.4G 9 కిలోలు ఎకరా పొలంలో చెరుకు నాటే సమయంలో లేదా కార్సీ చేసిన వెంటనే మొక్క మొదల్లో ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే పురుగు ఆశించిన పొలాల్లో క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1 మిల్లీలీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రాము ఈ మూడిట్లో ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పైరు నాటిన 4, 6, 9 వారాలకు 3 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ పీక పురుగు అధికంగా ఉన్నప్పుడు క్లోరాండ్రా నిలిప్రోల్ 18.5% మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి మొవ్వులో పడేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే చెరుకులో ఆశించి బాల్యదశలో ఎక్కువగా నష్టం చేసే పురుగుల్లో ముఖ్యమైనది చెదపురుగు. ఈ చెదపురుగులు చెరుకు నాటినప్పటి నుంచి నరికే వరకు పైరుని ఆశించి నష్టం కలిగిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ చెదపురుగు తేలిక నేలల్లోనూ వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎదిగిన చెరుకు తోటల్లో కూడా 6 నుండి 7 కణుపుల వరకు తొలచి డొల్ల చేసి ఆ కణుపులను మట్టితో నింపడం వలన చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. ఈ చెదపురుగు నివారణకు చెరుకు నాటడానికి ముందు నుంచి నేల తయారీ నుంచి ముందు జాగ్రత్తలు చర్యలు చేసుకున్నట్లయితే చెద రాకుండా నివారించవచ్చు. అవి ఏమిటంటే వేసవిలో లోతు దుక్కుదున్ని చెదపుట్టలను తవ్వేయాలి. అలాగే ఆ చెదపుట్టల్లో ఉండే రాణి పురుగును చంపి అందులో క్లోరిపైరిఫాస్ 20 EC అనే మందు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి ఒక్కొక్క పుట్టలో 15 నుంచి 20 లీటర్ల మందు ద్రావణం వేసి చదును చేయటం ద్వారా, అలాగే ఎకరాకి 10 కిలోల మిథైల్ పారాథియాన్ లేదా క్లోరిపైరిఫాస్ పొడి మందును చాళ్లల్లో వేసి చదును చేయడం ద్వారా చెదలను అరికట్టవచ్చును. అలాగే విత్తనపు దవ్వను నాటడానికి ముందుగా 15 నిమిషాలు విత్తన శుద్ధి డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన లేదా ఇమిడాక్లోపిడ్ 600 FS 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి శుద్ధి చేసి తరువాత మనం నాటుకున్నట్లయితే ఈ చెదపురుగు వలన మొలక శాతం దెబ్బతినకుండా అరికట్టవచ్చు. అలాగే ఎదిగిన తోటల్లో చెదలను అరికెట్టుటకు క్లోరిపైరిఫాస్ 20 EC లేదా 50 TC మందు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి చెరుకు కణుపులు, అంటే 6 నుండి 7 కణుపులు అడుగు నుంచి తడిచే వరకు దుబ్బుల చుట్టూ పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకోవడం ద్వారా చెరుకులో బాల్యదశలో మొలకెత్తే దశలో ఆశించి నష్టం చేసే చెదపురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే చెరుకులో బాల్యదశలో ఆశించి నష్టపరిచే పురుగుల్లో ముఖ్యమైనది వేరు పురుగు కూడా. ఈ పురుగులు ఎక్కువగా తొలకరి వానలు పడిన వెంటనే కోశస్థ దశలో భూమిలో ఉన్న ఈ కోశస్థ దశ నుంచి పెంకు పురుగులు బయటకు వచ్చి రాత్రులందు చుట్టూ ఉన్న తుమ్మ వేప మొదలగు చెట్లను తిని ఉదయాన్నే మరలా చెరుకు పొలాల్లోనికి వెళ్ళి గుడ్లు పెడుతూ ఉంటాయి. సంవత్సరానికి ఈ పురుగు ఒకే ఒక జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఎక్కువగా పురుగు ఉధృతి తేలికపాటి నేలల్లోనూ, అలాగే తగినంత

తేమలేని భూముల్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వేరు పురుగు ఆశించడం వలన వేరు కాండము తినివేయటం వలన చెరుకు మొక్క యొక్క మువ్వు ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత క్రమేపీ అవి ఎండిపోతాయి. ఈ వడిలిపోయిన దుబ్బుల్ని లాగితే సులువుగా మొక్క మొత్తం ఊడొస్తుంది. ఈ పురుగులు ముందుగా తోటలో అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పొలమంతా వ్యాపిస్తాయి. ఇసుకతో కూడిన నేలల్లో పెంచిన మొక్క తోటల్లోనూ కార్సీ తోటల్లోనూ ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా జూలై సెప్టెంబర్ మాసాల మధ్య ఈ పురుగు ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు సోకినప్పుడు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టినట్లయితే 80% వరకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. అందువలన ఈ వేరు పురుగును సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా మనం నివారించుకున్నట్లయితే ఈ పురుగు చేసే నష్టాన్ని నివారించుకోవచ్చు. ఈ వేరు పురుగు ఆశించిన మొక్క లేదా కార్సీ తోటల్లో మళ్ళీ ఆ పంటను కార్సీ చేయకూడదు. అలాగే పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో వరితో పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఈ వేరు పురుగును చెరుకులో వాటి యొక్క ఉధృతి ఎక్కువ కాకుండా నివారించుకోవచ్చు. అలాగే నేల తయారీ సమయంలో చివరి దుక్కులో ఎకరానికి 200 కిలోల వేపపిండిని వేసి కలిపెట్టుకున్నట్టయితే ఈ నేలలో నా వేరు పురుగు యొక్క కోసేస్త దశలు వేపపిండి వలన అవి చనిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా తర్వాతి పంట కాలంలో వేసే చెరుకులో ఈ వేరు పురుగు యొక్క ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తొలకరి వానల సమయంలో పొలం చుట్టూ ఉన్న తుమ్మ వేప చెట్లపైన మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి పెంకు పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ఎదిగిన తోటల్లో ఈ పురుగు ఆశించినప్పుడు పొలంలో 2 నుంచి 3 రోజులు నీరు నిల్వ ఉండేటట్టు చేయడం ద్వారా, అలాగే మొక్క మొదల్లో గుంతలు చేసి కార్బోఫ్యూరాన్ 3G 33 కేజీలు 1 హెక్టార్కి లేదా ఫిప్రోనిల్ 0.3G 25 కిలోలు 1 హెక్టార్కి చెప్పిన లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 0.4G 20 కిలోలు 1 హెక్టార్కి చెప్పిన ఈ గుళికలను ఇసుకలో కలిపి మనం వేసుకున్నట్లయితే ఈ వేరు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే జీవనియంత్రణ కారకాలైన మెటారైజియం ఎనిసోప్లియే లేదా హెటిరోరాబ్డైటిస్ ఇండికాలను 2 కిలోలు 100 కిలోల పశువుల గెత్తంతో కలిపి నేలలో వేసి కలిపి దున్నడం ద్వారా ఈ వేరు పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే చెరుకు బాల్య దశలో వర్షాభావ పరిస్థితుల్లో చెరుకు ఆకులపై చెరుకు నల్లి ఆశించి నష్టం కలగజేసే అవకాశం ఉంటుంది. ఈ వేసవకాలంలో వానజల్లు పడినప్పుడు, అలాగే ఆ జల్లుల మధ్య ఒరుపు సమయంలో ఎర్రనల్లి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నల్లులు ఎక్కువ సంఖ్యలో అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఈ ఆకులు ఎర్రగా మారిపోతాయి. అందుకే దీన్ని లక్క తెగులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నల్లి యొక్క ఉధృతి ఏప్రిల్ జూన్ నెలల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నల్లి నివారణకు నల్లి బాగా ఎక్కువగా ఆశించి ఎండిపోయిన ఆకులను తీసి తగులబెట్టాలి. తర్వాత నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైమిథియేట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. ఎక్కువగా ఈ పురుగు గడ్డి జాతి మొక్కలపై కూడా ఆశిస్తుంది. కావున పొలం గట్ల చుట్టూ ఉన్న కలుపును శుభ్రం చేసుకోవడం, అలాగే పిచికారీ చేసే సమయంలో పొలం గట్లపై కూడా పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ చెరుకు నల్లి మళ్ళీ మళ్ళీ ఆ చెరుకు పంటలో ఆశించి నష్టం కలగకుండా నివారించుకోవచ్చు. అలాగే ఈ చెరుకులో చెరుకు నాటినప్పటి నుంచి చెరుకు నరికే వరకు కూడా ఆకులపై రసాన్ని పీల్చి నష్టపరిచే పురుగు పేనుబంక. ఈ పేనుబంక పురుగులు చెరుకులోని ముదురు ఆకులపైన మే నుండి డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా ఆశించి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ చెరుకుతో పాటు జొన్న, మొక్కజొన్న వంటి పంటలపై కూడా పేనుబంక ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. పేనుబంక యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకు వెనుక భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. అయితే ఈ పేనుబంక పురుగులు రసాన్ని పీల్చి చేసే నష్టం కన్నా ఈ చెరుకులో పసుపు ఆకు తెగులు, మొజాయిక్ తెగులు అనే వైరస్ తెగులను వ్యాప్తి చేసే నష్టం అధికంగా ఉంటుంది. అందువలన ఈ పేనుబంక నివారణకు డైమిథియేట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే ఈ పేనుబంక ద్వారా వ్యాప్తి చెందే ఈ పసుపు ఆకు తెగులు, మొజాయిక్ ఆకు తెగులు అనే వైరస్ తెగుళ్ళు వ్యాప్తి మనం చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెరుకు నాటిన సమయం నుంచి మొదటి 3 నుంచి 4 నెలల్లో బాల్య దశలో ఈ కాటుకు తెగులు ఎక్కువగా ఆశించి నష్టం చేసే అవకాశం ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కల మువ్వుల నుంచి పొడవాటి నెల్లటి కొరడా కనిపిస్తూ ఉంటుంది. మొవ్వు నుంచి వచ్చిన ఈ కొరడ 3 నుంచి 4 రోజుల వరకు తెల్లని పలుచని పొర కప్పబడి ఉంటుంది. తెగులు సోకిన చెరుకులు సన్నగా కనిపిస్తుంటాయి. అలాగే తెగులు సోకిన కార్సీ తోటల దుబ్బులు నుంచి పిలకలు ఎక్కువగా వచ్చి

వాటి నుంచి నల్లటి కొరడాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కాటుక తెగులు ఎక్కువగా కార్సీ తోటల్లోనూ, అలాగే తెగులు తట్టుకోలేని రకాలైన 87A298 అనే రకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కాటుక తెగులు ఎక్కువగా పొడి వాతావరణము, అలాగే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అయితే ఈ కొరడా తెగులు నివారణకు ఎక్కువగా తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలబెట్టాలి. అలాగే తెగులు సోకిన దుబ్బులను తీసేటప్పుడు కొరడాలపై ఉండే తెల్లటి పొర చెట్లకు ముందే వాటిని మొదల వరకు కోసి గోనె సంచుల్లో వేసి ఆ కొరడాలను దూరంగా తీసుకువెళ్ళి తగలబెట్టాలి. అలాగే తెగులు నివారణకు విత్తనపు ముచ్చలను ప్రాపికోనాజోల్ 1 మిల్లీలీటరు

ఎక్కువగా తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగలబెట్టాలి. అలాగే తెగులు సోకిన దుబ్బులను తీసేటప్పుడు కొరడాలపై ఉండే తెల్లటి పొర చెట్లకు ముందే వాటిని మొదలు వరకు కోసి గోనె సంచుల్లో వేసి ఆ కొరడాలను దూరంగా తీసుకువెళ్ళి తగలబెట్టాలి. అలాగే తెగులు నివారణకు విత్తనపు ముచ్చలను ప్రాపికోనాజోల్ 1 మిల్లీలీటరు లేదా ఎజాక్సీ స్ట్రోబిన్ ప్లస్ టెబుకొనాజోల్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. అలాగే తెగులు నివారణకు కార్సి చేసిన వెంటనే అలాగే 30 రోజుల తర్వాత ప్రోపికోనాజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపిన మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ చెరుకులో బాల్య దశలో ఆశించే కాటుకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే చెరుకు నాటే సమయంలో ఉండి చెరుకు బాల్య దశలో ఎక్కువ వర్షపాతం ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి నష్టం చేసే తెగులు అనాస కుళ్ళు తెగులు. ఈ తెగులును ముచ్చ కుళ్ళు తెగులు అని కూడా అంటుంటారు. విత్తనపు ముచ్చలు మురుగునీరు సౌకర్యం లేని నీరు ఎక్కువగా నిలబడి ఉండే పొలాల్లోనూ అలాగే నల్లరేగడి నేలల్లో నాటినప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు వల్ల పొలంలో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఎదిగిన చెరుకులో అయితే ఈ తెగులు ఆశించినప్పుడు రసనాణ్యత అలాగే బరువు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్కువగా నాటిన 2-3 వారాలకు ఈ తెగులు ఆశించి మొలక లేకపోవడం వల్ల పొలంలో ఎక్కువగా ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే తెగులు లక్షణాలు పొలంలో గమనించిన వెంటనే అలాగే భూమిలో ఉండే శిలీంద్రము ముచ్చల ద్వారాల్లోనికి ప్రవేశించి లోపల కణజాలం నల్లగా మారిపోతుంది. మొదటి దశలో కణజాలం ఎర్రగా మారి చివరకు కణాలన్నీ కుళ్ళిపోయి మొత్తం ముచ్చ మొత్తం కుళ్ళిపోవడం వలన మొలక దెబ్బతింటూ ఉంటుంది. తెగులు సోకిన ముచ్చలను చీల్చినప్పుడు అనాస పండు వాసన వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని అనాస కుళ్ళు తెగులు అని కూడా అంటుంటారు. నేల ద్వారా ఈ తెగులు సోకిన చెరుకు ముచ్చల ద్వారా నీటి ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అయితే ఈ తెగులు యాజమాన్యం నివారణకు నాటే సమయంలోనే ముచ్చలను కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పిన కలిపిన ద్రావణంలో ముంచి విత్తన శుద్ధి చేసి తర్వాత నాటుకున్నట్లయితే అనాస కుళ్ళు తెగులు రాకుండా నివారించవచ్చు. అలాగే పొలంలో నిల్వ ఉండే మురుగునీరును ఎప్పటికప్పుడు తీసివేయడం ద్వారా కూడా తెగులు ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెరుకు బాల్య దశలో ఆశించి నష్టం చేసే తెగుళ్లలో ముఖ్యమైనది మొవ్వు కుళ్ళు తెగులు. ఈ తెగులు ఎక్కువగా ఈ చెరుకు బాల్య దశలో కనిపిస్తూ ఉంటుంది. మొవ్వు ఆకుల మొదలు భాగం పాక్షికంగా తెల్లగా మారుతుంది. అలాగే ఆకులు పాలిపోయిన భాగంలో ఎర్రని చారలు ఏర్పడి చిట్లిపోతూ ఉంటాయి. చిన్ని మొక్కల్లో ఆకులు సరిగ్గా విచ్చుకోక మెలి తిరిగి ఉంటూ ఉంటాయి. అలాగే క్రమేపీ మొవ్వు కుళ్ళి ఎండిపోతూ ఉంటుంది. ఈ తెగులు సోకిన భాగంలో గడలో కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది. అలాగే మే జూన్ నెలల్లో వర్షాలు ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు తట్టుకోలేని రకాలు 93A, 145 అలాగే 2009A, 107 రకాలు. ఎక్కువగా ఈ రకాల్లో ఈ తెగులు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకాలు ఎక్కడైతే సాగు చేస్తున్నారో ఈ మొవ్వు కుళ్ళు తెగులు గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఈ తెగులు నివారణకు లక్షణాలు కల్పించిన వెంటనే కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి ఆ మువ్వులోని ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. అలాగే తెగులు ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మే నెల 3వ వారం నుండి కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి 15 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మొవ్వు కుళ్ళు తెగులు వచ్చిన తర్వాత మనం వీటిని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెరుకు బాల్య దశ నుంచి ప్రారంభమై నాటే వరకు కనపడే ముఖ్యమైన తెగుళ్ళు ఎర్రకుళ్ళు తెగులు అలాగే మొజాయిక్ లేదా పసుపాకు తెగులు. ఈ ఎర్రకుళ్ళు తెగులు ఆశించిన ఆకుల మధ్య ఈన మీద నూలకెండ ఆకారంలో ఎర్రని పెద్దల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మొవ్వులోని 3 లేదా 4 ఆకులు పసుపచ్చగా మారి చివరకు మొవ్వు అంతా ఎండిపోతూ ఉంటుంది. తెగులు సోకిన చెరుకులను నిలువుగా చీల్చినప్పుడు కణజాలం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లని అడ్డుమచ్చలు కనపడి పులిసిన పిండి పదార్థాల వాసన వస్తూ ఉంటుంది. తెగులు సోకిన కణుపుల శిలీంద్రం వద్ద చివరి భాగంలో తెగులు ముదిరే కొలది కణజాలం చనిపోయి చెరుకును గుళ్ళబారేటట్టు చేసి ఈ మొత్తం అంతా కూడా శిలీంద్రంతో నింపేస్తాయి. ఈ తెగులను తట్టుకోలేని రకాలైన CO-62, 175 అలాగే 81V-48, 93V-297 చెరుకులు ఆశించే మొజాయిక్ తెగులు పసుపాకు తెగులు నివారణకు ఈ చెరుకు పంటపై ఆశించే తేనె బంక అంటే ఎఫిడ్స్
పురుగును సమర్థవంతంగా నివారించినట్టయితే చాలా వరకు చెరుకులో ఈ వైరస్ తెగుల వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చెరుకులో మొజాయిక్ తెగులు, పసుపాకు తెగులు రాకుండా ఉండడానికి తెగులు సోకని ఆరోగ్యవంతమైన ముచ్చలను విత్తనంగా వాడాలి. అలాగే టిష్యూ కల్చర్ ద్వారా

0: మల్టిప్లై చేసిన రోగం లేని విత్తనపు ముచ్చలను మాత్రమే వాడాలి. అలాగే తెగులు వ్యాప్తి చేసే పేనుబంక నివారణకు డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు, మోనోగ్రూటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి పంటపై పిచికారీ చేసుకుంటున్నట్టయితే తెగులు వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంటకు నిర్దేశించబడిన సమయంలో, అంటే సరైన సమయంలో ఎరువులను సకాలంలో అందించడం ద్వారా కూడా ఈ చెరుకులో ఈ వైరస్ తెగులను తట్టుకునే శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా చెరుకులో పంట నాటినప్పటి నుంచి 120 రోజుల వరకు, అంటే చెరుకు పిలక పెట్టే దశ, అంటే బాల్య దశలోని ఆశించే ఈ చీడపీడలను సరైన సమయంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే చెరుకు దిగుబడి నష్టపోకుండా, రసాయనాలు తగ్గకుండా మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఈ చెరుకులో నాటినప్పటి నుంచి మొదటి 4 నెలలు, అంటే బాల్య దశలో ఈ పిలకలు వేసే దశలో ఆశించే ఈ చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించి సరైన సమయంలో సరైన యాజమాన్య చర్యలు, సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే చెరుకులో దిగుబడి తగ్గకుండా, రసనాణ్యత తగ్గకుండా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు చెరుకు బాల్య దశలో ఆశించే చీడపీడల సమగ్ర యాజమాన్యం, ముందు జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి భవానీ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం. కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. తెలియజేస్తున్న వారు సిహెచ్ కమలారాణి.
2: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఇంకా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కోనసీమ జిల్లా రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి తెలుసుకుందాం. ముందుగా భారత వాతావరణ శాఖ వారు అందిస్తున్న సమాచారం మేరకు రానున్న 2 రోజుల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 38.8 నుండి 36.4 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 28.4 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో సాపేక్ష తేమ ఉదయం వేళల్లో అయితే 78 నుండి 79% దాకా ఉంటుంది. అలాగే మధ్యాహ్న సమయాల్లో అయితే 68 నుండి 75% దాకా నమోదయ్యే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అలాగే గాలులు గంటకు 6 నుండి 7 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు రైతులకు అందిస్తున్న కొన్ని సాధారణ సలహాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత ఈ వెచ్చని వాతావరణ పరిస్థితుల్లో చాలా తక్కువ నుండి తేలికపాటి వర్ష సూచనలు ఉండడం వల్ల పంటలు సాధారణ వృద్ధికి చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలం పరిస్థితులని ఎప్పటికప్పుడు గమనిస్తూ పొడి వాతావరణం ఎక్కువ రోజులుంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటి తడుల్ని అందిస్తూ ఉండాలి. ఒక మోస్తరు తేమ ఇంకా అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు ఇంకా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ముఖ్యంగా ఉదయం వేళల్లో లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే మొక్కల సంరక్షణని చేపడుతూ ఉండాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ ఇటువంటి పనులని కొనసాగించుకోవచ్చు. నేలలో తేమని నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతుల్ని అనుసరించడం చాలా మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను ఏర్పాటు చేసుకుంటూ, అలాగే పశువులకి శుభ్రమైన తాగునీరు ఇంకా వేడి అలాగే వర్షం నుండి రక్షణ కల్పిస్తూ ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ సలహాల గురించి తెలుసుకుందాం. వరి సాగు చేస్తున్న రైతు సోదరులు నారుమడి తయారీకి ఇంకా సిఫార్సు చేసిన వరి వంగడాలని విత్తుకోవడానికి అందుబాటులో ఉన్న నేలలోని తేమని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా అదనపు నీరు బయటికి పోయేలా సరైన నీటిపారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ల నుండి రక్షించడానికి విత్తే ముందు విత్తనాల్ని 1 కిలో కార్బండిజం 2 గ్రాముల చొప్పున లేదంటే ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తనాల్ని

0: శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి డిఏపి 20 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ లక్షణాలు కనిపించినట్టయితే లీటర్ నీటికి ట్రైసైక్లోజాల్ 75 WP 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకి 25 నుండి 50 కిలోల చొప్పున పశువుల ఎరువు లేదంటే కంపోస్ట్, ఇంకా 5 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. కొమ్ము పురుగు ఇంకా ఎర్రముక్కు పురుగు ఉధృతి గనక గమనించినట్టయితే వీటి నివారణ కోసం హెక్టార్కి 1 రైంకోఫోరోల్ పురుగు బుట్టని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా పురుగుల తాకిడిని తగ్గించడానికి చెట్టు మొదట్లో వర్షం లేని సమయాల్లో మాత్రమే 1 నుండి 2 కిలోల చొప్పున వేపపిండిని వేసుకోవాలి. ఇప్పుడు మామిడి సాగు చేస్తున్న రైతు సోదరులు, పండ్లు అభివృద్ధి దశలో ఇంకా కోత దశలో ఉన్నాయి కాబట్టి విరామాలతో కూడిన వర్షాల సమయంలో కాయకుళ్ళు ఇంకా తెగుళ్ళు వ్యాపించకుండా ఉండడానికి తోటలో నీరు నిల్వ ఉండకుండా సరైన పారుదల సౌకర్యం కల్పిస్తూ ఉండాలి. అలాగే రాలిన పండ్లని ఏరివేసి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బాగా పండిన పండ్లని వర్షం లేని సమయాల్లో మాత్రమే కోసుకోవాలి. ఇంకా కోసిన పండ్లు నిల్వ కాలాన్ని పెంచడానికి, అలాగే కోత అనంతర నష్టాలని తగ్గించడానికి వాటిని నీడగా ఇంకా గాలి తగిలే ప్రదేశాల్లో మాత్రమే ఉంచుకోవాలి. పండు ఈగ, మచ్చ తెగులు, ఇంకా మామిడి తేనెమంచ పురుగు, అలాగే దీపపు పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వీటి తాకిడి గనక కనిపించినట్టయితే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి పండు ఈగ నివారణ కోసం వర్షం లేని సమయాల్లో అయితే స్పినోసాడ్ 45 SC 0.3 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే ఆంత్రాక్నోస్ తెగులుకి కార్మండిజం 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు అరటి యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. నీరు నిల్వ ఉండకుండా ఇంకా వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అందకపోవడాన్ని నివారించడానికి సరైన పారుదల సౌకర్యం కల్పిస్తూ ఉండాలి. ఈదురు గాలుల వల్ల చెట్లు పడిపోకుండా ఇంకా కాండం విరగకుండా ఉండడానికి గెలలు ఉన్న చెట్లకి కర్రల సహాయంతో ఊతని అందిస్తూ ఉండాలి. మొక్కల శాఖీయ ఎదుగుదలకి ఇంకా గెలల అభివృద్ధికి తోడ్పడడానికి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు చెట్టుకి 1 నుండి 2 కిలోల చొప్పున వేపపిండిని ఇంకా సిఫార్సు చేసిన ఎరువుల్ని విడతల వారీగా వేసుకోవచ్చు. అలాగే తేమతో కూడిన వాతావరణంలో సిగటోక, ఆకుమచ్చ తెగులు, దుంప, ఇంకా కాండం తొలుచు ముక్కు పురుగు, పేనుబంక, ఇంకా తామర పురుగుల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. సిగటోక నివారణ కోసం వర్షం లేని సమయాల్లో మాత్రమే లీటర్ నీటికి ప్రొపికోనోజాల్ 1 మిల్లీలీటర్ లేదంటే హెక్సాకోనోజాల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా పేనుబంక లేదా తామర పురుగుల తాకిడి తీవ్రంగా ఉన్నట్టయితే వర్షం లేని సమయాల్లో మాత్రమే లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లేదా థయామెథాక్సామ్ 25 WG 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు చెరకు యాజమాన్యం చేపడుతున్న రైతు సోదరులు, నీరు నిల్వ ఉండకుండా నివారించడానికి ఇంకా వేర్లకు తగినంత గాలి ఆడేలా చూడడానికి పొలంలో సరైన పారుదల సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. వేర్లు భూమిలో బలంగా నాటుకోవడానికి ఇంకా మొక్కలు పడిపోకుండా ఉండడానికి మట్టిని మొదళ్ళకి ఎగదోయడం ఇటువంటి పనులు చేస్తూ ఉండాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరానికి 55 కిలోల చొప్పున యూరియాని లేదంటే సిఫార్సు చేసిన విడతల వారీగా కూడా వేసుకోవచ్చు. నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఎరువు వేసిన తర్వాత మట్టిలో కలిసేలా చూసుకోవాలి. వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణంలో తోకపురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వీటి తాకిడి గనక కనిపించినట్టయితే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మిల్లీలీటర్లు లేదంటే థయామెథాక్సామ్ 25 WG 0.25 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: మీరింతవరకు కోనసీమ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. తెలియజేసిన వారు CH కమలారాణి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్.

0: ఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు పల్లె సీమలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
2: పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
3: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
4: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ గా వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర ఫలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
3: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
4: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్తు ఛార్జీలను తగ్గించుకోవడం కోసము ఈ సౌర ఫలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర ఫలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2000 నుంచి 3000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానమైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్లు అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా, వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి పద్ధతి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు.
3: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
4: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్దగా కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపద్ది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లున్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి. ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
3: సూర్యాఘర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
4: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు,

0: కిలో వాటికి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలో వాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మన సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలో వాట్ తీసుకున్నా మీకు 2 కిలో వాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలో వాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలో వాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలో వాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్ దీనికి. మన కరెంట్ బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలో వాట్ గానీ 3 కిలో వాట్ గానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలో వాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంట్ బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం, అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీడిసి వైర్స్ వస్తాయి. ఏసీడిసి వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్ కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ టిఎస్ఎన్పిడిసిఎల్ నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీడిసి మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు. మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలో వాట్ సరిపోతుంది, 3 కిలో వాట్ సరిపోతుంది, 5 కిలో వాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్నా ఆ పోర్టల్ ఓపెన్ టిఎస్ఎన్పిడిసిఎల్ నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము, ఇది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింప చేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్పిడిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా డిసిఆర్ ప్యానల్స్ అని నాన్ డిసిఆర్ ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో, డిసిఆర్ ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింప చేస్తుంది కాబట్టి ఎన్పిడిసిఎల్ వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ అయ్యి మీకు డిసిఆర్ ప్యానల్స్ పెట్టిల్లా. డిసిఆర్ ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్, ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్సే పెట్టిల్లలేదు అని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి పిడిసిఎల్ వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్నకాడ 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్ దీనికి, మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపత ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్ కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్ గా 6 మంత్స్ బయో బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు, టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కు మనకు మన అకౌంట్ కు మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది,

0: ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది. కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది. కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికీ ఆమోదయోగ్యం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇప్పటివరకు అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. మేము 4-5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడుతున్నాము. అంటే 2,30,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుందని చెప్పేసి చెప్తాను. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది నా అకౌంట్ లో. డైలీ 10-15 మినిట్స్ వరకు జనరేట్ అవుతుందని చెప్పి చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అలాగే పెట్టుకున్నప్పటినుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 3 యూనిట్ల వరకు జనరేట్ అయితే సార్ ఈజీగా. మీకు ఏదో వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయని చెప్పేసి చెప్పారు. పెట్టి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే దానివల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లోను ఇంటర్నెట్ వెనక సైజ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాయని చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాకు మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళని అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 ఉన్నప్పుడు వీళ్ళు ఒకటిసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 ఇయర్స్ లో మనకి ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 ఇయర్స్ వరకు మాకు చేసే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
3: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

స్వరమాలిక కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట నోము చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా విన్నారు. సంగీతం సత్యం.

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట మంచు పల్లకి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆల్పించగా విన్నారు. సంగీతం సత్యం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల

0: अधिकारी आंध्र प्रदेश।
1: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz, అలాగే రాజమండ్రిలో 102.9 MHz పై ఫ్రీక్వెన్సీలలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లో కూడా ప్రసారం అవుతున్నాయి. గమనిక విన్నారు. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

0: బంగారు భూమి ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుగా విన్నారు. జేవి రాఘవులు స్వరకల్పన.
1: ఇవన్నీ ఎందుకండి?

0: దయచేసి పోవే. ఇంతకన్నా ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను.
1: అబ్బా నిద్ర వస్తుందండి.

0: ఇంత కన్నా ఏమి చెప్పను, ఎందుకంటే ఏమి చెప్పను, అందుకే అని ఎలా చెప్పను, ఇంతకన్నా ఏమి చెప్పను.
1: కేవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం జీవన జ్యోతి.

కేవి మహాదేవన్ స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం గోల్కొండ అబ్బులు. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట గోపాలరావు గారి అమ్మాయి, ఈ చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట ఎం రమేష్ పి సుశీల ఆలపించిన గీతం, గోపాలరావు గారి అమ్మాయి ఈ చిత్రం నుంచి. మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని తెలుగు సినిమా పాటలు వింటారు.

మీరు ఇంతవరకు స్వరం మాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి. నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ

0: సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా, మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోజ్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: Very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains as also for the transportation of mortal remains to India.
0: భారత దేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫిక్స్.ఇన్ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: నాఫెడ్ నే కిసాన్ పరివారోకు ఉచ్చ శిక్ష

0: के लिए और अपने करियर के लिए अपने मुनाफे का 1% छात्रवृत्ति के लिए देना का निर्णय किया है। मुझे विश्वास है कि ये व्यवस्था से किसानों के बच्चों को अपने उच्च करियर गढ़ने में जितनी भी दिक्कतें आती हैं वो दिक्कतों के समाधान के लिए बहुत बड़ा फायदा होगा।
1: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: heavy to very heavy rainfall 7 to 20 cm likely along the west coast for northeast India and sub Himalayan West Bengal and Sikkim during the week. Today there is also possibility of extremely heavy rainfall at one or two places over Konkan and Goa coast. Heat wave conditions likely over east Uttar Pradesh during next 4-5 days and over Vidarbha, southeast Madhya Pradesh and Bihar during next 2-3 days.
1: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. దీనివల్ల సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఎరువులు, రసాయనాలు వంటి కీలక వస్తువుల కొరతను పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1118 0000 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

గాజుల కృష్ణయ్య చిత్రనుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆల్పిన్స్గా విన్నారు. సంగీతం కెవి మహాదేవన్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార్ సంధ్య, హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सुरक्षा सहयोग मजबूत करने और आतंकवाद तथा साइबर सुरक्षा जैसी चुनौतियों से निपटने में ब्रिक्स की महत्वपूर्ण भूमिका. राष्ट्रपति द्रौपदी मुर्मू ने नागरिक अलंकरण के दूसरे समारोह में पद्म पुरस्कार प्रदान किए.

0: దేశం వెచ్చాడే నీకు మనసు ఇచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్ల రాజుని వచ్చాడే.
1: కార్యక్రమంలో ముందుగా మీరు విన్నయ్యే పాట బి శంకర్ స్వరకల్పనలో ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. చిత్రం అల్లుడే మే నల్లుడు.

మహాకవి క్షేత్రయ్య. ఈ చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం పి ఆదినారాయణరావు.

మల్లెపందిరి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. సంగీతం రమేష్ నాయుడు.

ముత్యాల ముగ్గు చిత్రం నుంచి వి రామకృష్ణ ఆలపించిన గీతం విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

0: కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట రాజేష్ ఆలపించిన గీతం, చిత్రం సంతోషం, ఆర్పి పట్నాయక్ స్వరకల్పన. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ఇంతవరకు మీరు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో వింటారు. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: విజయవాడ కేంద్రం. భవానీ మహిమ. ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా గానం వింటారు.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలకు.

దాసును. పామరుడని విడువక పేద అయినా పదుగురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయం అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులు ఒకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలను అందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల మలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుడి సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు. మలగన్నమ్మ.

అప్రయత్నంగా భాగవత దర్శనం హరిచరణునకు సిద్ధించింది. కరుణారస ముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను. నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

ఏ పని చేస్తున్నా జగజ్జనని స్మరణ మానరాదు. గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి.

ముదమారగరేబవళ్ళు. ఏ సిలువులనేని ఏ సిలువులగాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు పలు.

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరిగెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్తబుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మ నీ వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారంటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాసు వెర్రివాడో అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువుగట్టుపై నడక సాగించాడు దుర్గాదాసు.

చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులబ్బీ ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు ఝళ్ళోమన్నది. ఎవ్వరది? పుట్ట పురుగులేని చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బీ నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గున మహిళ దర్శన భాగ్యమున దే అతడు. మూర్తీభవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయ్యై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాసు. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రిమొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేయ సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు

నాటి పసిబాలుర వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమలహస్తాలను తలపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాచ్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాసు. బాబు వెర్రివాడిలా

నాలుక పుండు పడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్ధ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది అమ్మ దయగనగనే చేసి.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు. జరణి, అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేసావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చానయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోనీ నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకై కకుర్తి పడేవాడిని కాదమ్మా నేను.

स्त्रियः समस्ताश्चतवैव भेदाः ஸ்திரியக சமஸ்தாஸ் சதவைவ பேதாக அன்ன ஆரிய சங்கருள சூக்கி ஆத்தனி நால்க நாலுகபை நர்த்தించి காபோலு அம்மா ஸ்ரீலந்தரூ ஸ்ரீமாதகு பிரதிரூபாலே பைசருளேவன்ன பரிதாபம் மானு பகவதி கிருப நாக்குன்ன சாலுனு செலவு அனி லேச்சி நிலச்சாடு அப்பி ஆகு நீ வெள்ளேதி ஆ கண்படே ஊரேகா ஆ ஊரா உமாபத பட்டு காரணி மா நான்னகாருன்னாலே மா நான்னகாருன்னாருளே పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకు అసలే ఆడపిల్లలు లేరయ్యా అంటాడేమో. ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసి ఇమ్మన్నానని చెప్పు, వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కన్పడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేద విద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించిన అతని త్యాగం భూమిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

దళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మాపపి శివే అనేనాయం ధన్యో భవతి నచతేహానిర్యత వనేవా హర్మ్య.

విశ్వరక్షకి. వికసించిన నీలోత్తలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదం పైన, అరణ్యాలపైన ఒకే

అద్భుతమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం. జగజ్జనని చల్లని చూపుల తననెన్నడూ వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహాలు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవారు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో

శ్రీదేవి చరణరాజీవాలు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీపడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

ಭವನಿಕ నా రుణదాతల బాధ పెట్ట నేనెప్పుడు దుర్గశత్రుపయ ఏడ్గడనాగిక పెట్ట తిందు లేనప్పుడు పస్తులుందు మరునంతకు యాచన సేయ అమ్మనుందప్ప మరేరి మరేరినైన ప్రణతావని దాసు

తింటే తినటం, లేకుంటే పస్సులుండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా త్రిపురవారిని చక్రరూపిణి ప్రకామ్య సిద్ధి స్వరూపిణి మహాముద్రాధారిణి శ్రీచక్రవాసిని మాం రక్ష. పవ భయముడు పవే

అమ్మలగన్నయ్యమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవస్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్నమాలిక స్తోత్రం అమ్మకు సమర్పించి అన్నపూర్ణ అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్న వేళ ఉమాపదుడు ఇల్లాలని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్నతల్లి వైపు చూడసాగాడు. జగజ్జననికి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరునకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు.

नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి పుట్ట మధ్యాహ్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంశలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూచి అన్నపూర్ణ ఉమాపదుడు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు, బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేతనుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాము. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి ఆలయమా.

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరిని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధి వాకిటిలో ఎవరో నిలచి పిలిచారు.

వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు విషణ్ణ వదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలమో

నీ మాత కరుణించి మాకీ సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి, స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా, మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు, పిడుచుగట్టెను నాలుక కడుపి.

தாழலே மிங்கத்தீரனு தேக தாகபாத மஞ்சி நீரை நயிச்சி மம்மாது கொனக கோரு சுண்டிமி மாசதீரபோதா. மஞ்சிநீரை நான் அந்தించి மரியாத நிலப்புகொள்ளடம் மஞ்சிதனி உமாபதுரு மஞ்சிநீட்டு குண்டவைப்பு அடுகுலு வேசாடு. గోరుచుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో, కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి, మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు, ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేత కాదు, మరణమే తనకిక శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు. జలములలేని నీ జలములలేని జలములనేని ఈయగను జాలని నా బ్రతుకేలనింకా కొండల వలయి పరీక్షలటు డాయుచునున్నవి అమ్మ చెంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు నా సిలుగులు తీరు నన్నయును చేరెద దుర్గప్రదా పదాల ప్రాపునన్. నా మరణం చూచి అయినా దరిద్రదేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

అన్నతల్లి కాత్యాయని నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయంత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది, పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు, ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింప వేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి, గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకొని పైసలు మీరిస్తారని చెప్పిందండి, తొందరగా ఇవ్వండి వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా, పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అలుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే, మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత, కుంకుమభరణ అందులో అర్ధరూపాయి, అది నాకు ఇమ్మనదండి, మీ అమ్మాయి వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు, మాటి మాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మ అంటే అమ్మలా అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాసి పోషిన శుభకృతి, ప్రేమ వరంద ధారలం చిందెడు కండ్ల జంట.

భట్టుగారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం ఆ తల్లిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం, కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణ మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం తడతడలాడే అర్ధకాసు భరిణిలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయీ, బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ, ఇలా రా భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ కరుణామయీ, కరుణామయీ దుర్గా భవానీ. అన్నపూర్ణ కరుణా రసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడా పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై తరమాని నును తింప మాదృశులకు తల్లి భవానీ, భవత్కరుణాపూర కటాక్ష వీక్షణలగాక సాధ్యమిట్లోను నీ చరణాబ్జాతములల్ భజించు శిరి ఈయన్మన్ ప్రసాదించి వీ తరుణోపాయము చూపవేడెద జగత్ కళ్యాణ సంధాయిని. అన్నపూర్ణ ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్ళి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసులు చూచి దాసు 3 సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివాని ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడెవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులెవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదనకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువారా భగవతికి నివేదనం నైరాజ్యనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కాదు మా అమ్మ, మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పద అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాసు. పామరుడనే నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలే అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడలు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

0: ఒక్కసారి నీ దివ్య చరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రు వైపు చూడసాగారు.
1: ఆతటాకముగట్టున అమ్మ కొరకు ఎర్రవారిన కన్నుల ఏడ్చి ఏడ్చి

క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెల్లమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతులు నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా, భట్టుగారు అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపురసుందరివేనండి. బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి, విజయొస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురూ దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలందించాడు ఉమాపదులతో సహా. పవమాన సుదుడు.

0: கடங்கோசரேந்திராய மகனீய குணாத்மனே சக்கரவர்த்தி தனுஜாய சார்வபௌமாய மங்களோ மட்டவல்லி நிவாசாய மதுரானந்த ரூபிணி மகாயஜ்ஞஸ்வரூபாய ஸ்ரீ நுசிம்ஹாய மங்களம். ஜெய் குரு தேவத ஸ்வஸ்தி.
1: మీరింతవరకు భవానీ మహిమ శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా కాలక్షేపం విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Concerns over the loss of lives of Indian nationals in the accident at Ras Laffan Industrial City in Qatar on Sunday and conveyed his wishes for the speedy recovery of those injured. Prime Minister Modi thanked the Qatari leader for his words of sympathy for the affected families and appreciated the prompt medical assistance extended to the injured. The two leaders also reaffirmed their commitment to ensuring the well-being and safety of their citizens and reiterated their solidarity and support for each other. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today said that the government is making advanced preparations for Kharif season to help farmers deal with the possible impact of a weak monsoon caused by El Nino. Addressing a press conference in New Delhi, Mr. Chauhan said that the country had so far seen around 43% less rainfall and that the monsoon was expected to remain weak in July too.
1: Overall rainfall has been 43% below normal so far, and according to the weather forecast, conditions are likely to remain weak until the week ending 2nd July. This means that our kharif crops could be affected. We have been preparing for such situations for quite some time. An assessment has also been carried out to determine how many districts may be affected. Based on the current projections, around 315 districts are likely to experience deficient rainfall.
0: Mr. Chauhan said that the states have been advised to promote crops like pulses, coarse grains and oilseeds which require less water and can still perform well under difficult conditions. The Indian National Center for Ocean Information Services has begun issuing specialized bulletins on the potential impacts of the ongoing El Nino event on maritime sectors. The first bulletin was released by Chevella Member of Parliament Konda Vishweshwar Reddy at an event in Hyderabad. The bulletin states that the El Nino event is steadily developing and is expected to peak during winter between November 2026 and January 2027. Sea surface temperatures in the Indian Ocean are projected to remain above normal till May 2027. The National Testing Agency, that is NTA, today announced the results of Common University Entrance Test CUET 2026 for undergraduate admissions. Candidates who appeared for the examination can now access their scorecards through the official CUET portal. According to NTA, over 11 lakh candidates appeared for the examination this year. In men's hockey, India registered a thrilling 4-3 victory over arch-rivals Pakistan in their opening match of the London leg of the 2025-26 FIH Pro League this evening. India mounted a strong comeback after falling behind in the first quarter, with goals from Abhishek Nayan, Neelkant Sharma, Sukhjeet Singh and Rajinder Singh. With this win, India continues its unbeaten record against Pakistan in senior men's hockey, extending back to 2014. The India Meteorological Department, IMD, has issued an orange alert for thunder squall activity with winds speeds likely to reach 60 to 70 km per hour over Delhi, Haryana, Chandigarh and West Uttar Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం దేశమును ప్రేమించుమన్న బృందగానం వింటారు. రచన శ్రీ గురజాడ అప్పారావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజనే కార్యక్రమంలో భక్తి కీర్తనలు ధమ్మపదం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ రొక్కాల రాజన్. పొలం పనులు కార్యక్రమం 6:35 వింటారు. ఇందులో ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. 7:15 ఉదయ సమరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తెలుగు సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు జయంతి, పుల్లిల శ్రీరామచంద్రుడు వర్ధంతి, ఇంకా భారతదేశ 4వ రాష్ట్రపతి వివి గిరి వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత జీవన విధానానికి 5 యోగ సూత్రాలు ప్రసంగ ధారావాహిక 3వ భాగం ప్రసారమవుతుంది. ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు వింటారు. తర్వాత సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎం మనోహర్. కర్ణాటక సంగీత కార్యక్రమం 8:35 ప్రసారమవుతుంది. ఇందులో శ్రీమతి కె ఉదయలక్ష్మి వీణావాదన వింటారు. శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. రేపు ఉదయం 9:00 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ఆయుష్మాన్ భారత్పై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ.

కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం వింటారు. ఇందులో మోకాళ్ల నొప్పులు, శస్త్రచికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి సోమేష్ గారితో పరిచయం వింటారు. అనంతరం కార్మిక గీతాలు ప్రసారమవుతాయి. మహిళావాణి స్త్రీల కార్యక్రమం రేపు మధ్యాహ్నం 1:33 ప్రసారమవుతుంది. ఇందులో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. 2:31 ఒకే గాయకుడు పాడిన కొన్ని సినిమా పాటలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం సినిమా పాటలతో కూడిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కేతి బచావో అభియాన్లో భాగంగా నేల ఆరోగ్యంపై రైతులకు అవగాహన, శాస్త్రవేత్త డాక్టర్ కె ఉమాజ్యోతి ప్రసంగం వింటారు. అనంతరం నారుకుళ్ళు తెగుళ్లకు రసాయనిక రహిత నివారణ మార్గం సంభాషణ వింటారు. పాల్గొన్నవారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, శ్రీమతి ఎం జయశ్రీ. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో. 10:45 ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.5 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి ప్రాంతంలో అక్కడక్కడ చెదురు మొదలు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14 దాటి 23 సెకండ్లు. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

0: సెకండ్ సిస్టమ్ ఇస్తానండి.
1: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మరియు ఇతర వివరాల కొరకు కాల్ బుక్ చేసుకోవడానికి
0: ఫోన్ ఇన్ కన్సల్ట్ చూడండి.